ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ఈరోజు కార్యక్రమాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 15వ తేదీ, సోమవారం. శుభోదయం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:42 దాటింది. మరికొద్ది క్షణాల్లో భక్తి గీతాల కార్యక్రమం అర్చన మీకోసం.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. నిశ్చలమైన మనస్సుతో నిర్మలమైన భక్తితో ఆ దేవదేవుని ఆరాధించే అపురూప వేదిక భక్తి గీతాల కార్యక్రమం అర్చనకి స్వాగతం. నిన్నటి అలసటను మరచి రేపటి గురించిన ఆందోళనని మీడి ఈ వర్తమాన క్షణాన్ని దైవస్మరణతో కొనసాగిద్దాం. అందుకోసం వింటూ ఉండండి అర్చన భక్తి గీతాల కార్యక్రమం మీ FM వివిధ భారతి 102.8.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు, భక్తి ధార్మిక విశేషాలను మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా మన దేశంలో భక్తికి సంస్కృతికి కొదవలేదు. ముఖ్యంగా శివ ఆయ ఆరాధనలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దక్షిణ భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలో శివుడిని అమితంగా పూజిస్తే, ఉత్తరాది వారు మాత్రం శ్రావణ మాసంలో భోళాశంకరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. శ్రావణ మాసం రాగానే అక్కడ వాతావరణం మొత్తం శివనామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. మరి భక్తులంతా శివభక్తిలో మునిగిపోతారు. ఈరోజు మన క్షేత్ర దర్శనంలో దేశంలోనూ ఎక్కడా లేని విధంగా కొన్ని వందల శివలింగాలు ఒకే చోట కొలువై ఉన్న ఒక అద్భుత ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. వింటూ ఉండండి అర్చన భక్తి గీతాల కార్యక్రమం.

0: శిల్ప కళాచాతుర్యానికి అచంచల భక్తి విశ్వాసానికి సజీవ సాక్ష్యం. దర్శిస్తే చాలు ధన్యమగును మానవ జన్మ. అదే కోటా శివపురిధామ పుణ్యక్షేత్రం. ఈరోజు క్షేత్ర దర్శనంలో భాగంగా శివపురిధామ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: అర్చన భక్తిరస సాగరంలో ఓలలాడుదాం. మీ వివిధ భారతి ఆకాశవాణి తెలుగులో.
0: నేను మీ ఆర్జే సురభి రమేష్. మీరు వింటున్నారు అర్చన భక్తి గీతాల కార్యక్రమం. మరి ఈనాటి అర్చన కార్యక్రమంలో క్షేత్ర దర్శనంలో భాగంగా శివపురిధామ క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఆలయం ఎక్కడో లేదు, రాజస్థాన్లోని కోటా నగరంలో ఉంది. దీని పేరు శివపురిధామంగా పిలుస్తారు. శివభక్తులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పరమ పవిత్రమైన స్థలం ఇది. ఎందుకంటే ఈ ఆలయ ప్రాంగణంలో ఒకటో రెండో కాదు, ఏకంగా 525 శివలింగాలు కలిసి ప్రతిష్ఠించబడ్డాయి. ఇంత భారీ సంఖ్యలో శివలింగాలు ఉన్న ప్రదేశాలు మన ప్రపంచంలోని కేవలం 2 ఉన్నాయట. వాటిలో ఒకటి నేపాల్లోని ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయం అయితే, రెండవది మన దేశంలో ఉన్న ఈ కోటా శివపురిధామం మాత్రమే. అందుకే ఈ ఆలయం దేశవ్యాప్తంగా అంత ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆలయ విశేషాలు మరిన్ని చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అర్చన భక్తిరస సాగరంలో ఓలలాడుదాం. మీ వివిధ భారతి ఆకాశవాణి తెలుగులో
1: స్టూడియో క్లాక్ల సమయం 6:28:55 దాటింది. మనం ఉంటున్నాం అర్చన కార్యక్రమంలో. భక్తి గీతాలు అలాగే ప్రముఖ ఆలయ విశేషాల గురించి. నేపాల్ పశుపతినాథ్ దివ్య రూపమే ఇల వైకుంఠమై నిలిచిన క్షేత్రం కోటా శివపురి ధామ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం మిమ్మల్ని అడుగడుగున ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 525 చిన్న శివలింగాలను మామూలుగా కాకుండా ఒక భారీ స్వస్తిక్ ఆకారంలో అమర్చారు. హిందూ ధర్మంలో స్వస్తిక్కు ఎంత ప్రాధాన్యత ఉందో మనకు తెలిసిందే కదా. మరి ఈ అద్భుతమైన స్వస్తిక్ నిర్మాణం మధ్యలో దాదాపు 14 టన్నుల బరువున్న ఒక భారీ శివలింగం కూడా కురుబోయి ఉంది. ఈ చుట్టుపక్కల ఉండే చిన్న శివలింగాలు మధ్యలో ఉండే ఆ మహాశివలింగం చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. అద్భుతమైన శిల్పకళకు ఆధ్యాత్మిక నమ్మకానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఇక్కడికి వచ్చి శివలింగాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు అపారంగా నమ్ముతుంటారు. మరి ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మీరు వింటున్నారు అర్చన భక్తి గీత.

వచ్చిన ఆలయం మాత్రమే ఉండేదట. అది సుమారు 800 సంవత్సరాల నాటిదని స్థానికులు నమ్ముతూ ఉంటారు. అయితే ఆ కాలంలో కోటానగర రాజకుటుంబానికి ఇధుని చుట్టూ ఉన్న భూమి చాలా భూమి ఉండేదన్నమాట. మరి ఆ ప్రదేశం యొక్క ఆధ్యాత్మికతను గుర్తించిన ఆ రాజకుటుంబీకులు ఆలయ అభివృద్ధి కోసం తమ భూమినంతటిని విరాళంగా ఇచ్చేశారట. ఆ తర్వాతే ఇప్పుడు మనం చూస్తున్న ఈ అద్భుతమైన విశాలమైన ఆలయ నిర్మాణం సాధ్యమైంది. రాజకుటుంబం చేసిన ఆ సాయం వల్లే ఈరోజు ఇది లక్షలాది మందికి విశ్వాస కేంద్రంగా మారింది. ఈ ఆలయ విశేషాలు మరిన్ని నేను చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు భక్తి గీతాల కార్యక్రమం అర్చన మీ ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈనాటి అర్చన కార్యక్రమంలో ప్రముఖ దేవాలయమైనటువంటి శివపురిధామ విశేషాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. కోటా రాజకుటుంబపు భూదానంతో వెలిసిన 800 ఏళ్ల నాటి పురాతన పుణ్యభూమి శివపురిధామం. మహిమాన్వితమైనటువంటి శివపురిధామ చరిత్ర కూడా చాలా పురాతనమైందిగా చెప్తారు. ముఖ్యంగా పూర్వం ఇక్కడ కేవలం ఒక చిన్న ధుని

మీరు వింటున్నారు అర్చన భక్తి గీతాల కార్యక్రమం మీ ఆకాశవాణి తెలుగులో. నేను మీ ఆర్జే సురభి రమేష్. మరి ఈనాటి క్షేత్ర దర్శనంలో భాగంగా మరి పరమపవిత్రమైనటువంటి శివపురి ధామం విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈ ఆలయ విశేషాల్లోకి వెళితే రణరంపురి మహాదివ్య సంకల్పానికి అంకురిచ్చిన శివక్షేత్రం, భరత భూమిపై ఆధ్యాత్మిక కాంతులు వెదజల్లే పరమ పవిత్ర పీఠం శివపురి ధామం. అసలు ఈ 525 శివలింగాల ఆలోచన ఎవరిదో తెలుసా? దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 1949 సంవత్సరంలో సంత్ రణ

కరంపూరి మహారాజ్ అనే ఒక గొప్ప సాధువు నేపాల్లోని కాఠ్మండూలో ఉన్నటువంటి పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించారట. అక్కడ ఉన్న వేలాది శివలింగాలను చూసి ఆయన ఆధ్యాత్మిక పరవశం చెందారు. మన దేశంలో కూడా అలాంటి ఒక పవిత్ర స్థలం ఉండాలని సంకల్పించి తిరిగి వచ్చిన తర్వాత ఈ శివపురి ధామ్ని స్థాపించారట. ఇటీవల కాలంలో ఈ ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. ప్రధాన శివలింగంపై తెల్లటి రంగుతో ఒక భారీ గోపురాన్ని నిర్మించారు. అలాగే స్వస్తిక్ ఆకారంలో ఉన్న చిన్న శివలింగాలపైన ఎండావాన తగలకుండా చక్కటి ఆశ్రయాన్ని కూడా ఏర్పాటు చేశారట. మరి ఈ ఆలయ విశేషాలు మరిన్ని చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అర్చన భక్తిరస సాగరంలో ఓలలాడుదాం. మీ వివిధ భారతి ఆకాశవాణి తెలుగులో.
1: నెమళ్ల నాట్యాలు, పక్షుల కిలకిల రావాలు, ప్రశాంతమైన చెరువు తీరం, ప్రకృతి మాత ఒడిలో మురిసిపోతున్న క్షేత్రమే శివపురిధామం. శివపురిధామం కేవలం శివలింగాలకే కాదు, ప్రశాంతమైన వాతావరణానికి కూడా పెట్టింది పేరు. ఈ ఆలయ ప్రాంగణంలో శివుడితో పాటు వినాయకుడు, అన్నపూర్ణాదేవి, శివుని కుటుంబ సమేత విగ్రహాలు, అలాగే ఒక పూజ్యుడైన ఋషికి అంకితం చేయబడిన దేవాలయాలన్నీ కూడా ఉన్నాయి. అంతేకాదు, ఈ ఆలయ సముదాయం చుట్టూ దట్టమైన చెట్లు, అందమైన పక్షులు, నాట్యం చేసే నెమళ్ళు, ఇంకా ఒక చక్కటి చెరువు ఉంది. ఈ సహజ సౌందర్యం వల్ల భక్తులకు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఒక విహార యాత్రా ప్రదేశంగా కూడా మారిపోతుందట. కుటుంబంతో కలిసి వెళితే భక్తితో పాటు మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుందని చెప్తూ ఉంటారు ఈ ఆలయాన్ని దర్శించిన వాళ్ళు. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు ఎలా వెళ్ళాలనేది కూడా చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మీరు వింటున్నారు అర్చన భక్తి గీతాల కార్యక్రమం.

మీరు వింటున్నారు భక్తి గీతాల కార్యక్రమం అర్చన, మీ ఆకాశవాణి తెలుగులో. రైట్, మరి మనము ఈనాటి అర్చన కార్యక్రమంలో మరి ప్రత్యేకంగా పుణ్యక్షేత్రమైనటువంటి శివపురిధామ విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాము. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శించడానికి అవకాశం ఉంటుంది. అలాగే పండుగ రోజుల్లో జరిగే విశేషాల గురించి తెలుసుకుంటే, శ్రావణ మాసంలో అలాగే మహాశివరాత్రి రోజున ఇక్కడ అడుగు పెట్టేందుకు కూడా స్థలం ఉండదు. అంటే అంతగా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తుల క్యూ లైన్లో నిలబెడతారు. ముఖ్యంగా శివరాత్రి రోజున ఇక్కడ ఉన్న 525 శివలింగాలకు ఒకేసారి ఏకధాటిగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడికి వెలువడే ఆధ్యాత్మిక శక్తిని మాటల్లో వర్ణించండి. నిర్మలమైన హృదయంతో ఇక్కడ శివలింగానికి అభిషేకం చేస్తే శివుడు తప్పక అనుగ్రహిస్తాడని భక్తుల గాఢ నమ్మకం. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఎప్పుడైనా రాజస్థాన్ వెళితే కోటా నగరంలోని ఈ శివపురి ధామాన్ని దర్శించుకోండి. ఆ పరమశివుని ఆశీస్సులు పొందండి. ఇది ఈనాటి క్షేత్ర దర్శనంలో క్షేత్ర విశేషాలు. మరో అద్భుత క్షేత్ర విశేషాలతో రేపటి అర్చన కార్యక్రమంలో కలుద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 7 గంటలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
3: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఈ రోజు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో డిప్రెషన్ అనే అంశంపై డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం వింటారు.
5: మాటైనా పాటైనా

0: తెర ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా అధ్యక్షుడు రాబర్ట్ ఫీకో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోతో చర్చలు జరుపుతారు. స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడత ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి మోదీ 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. ఈ పర్యటన భారత స్లోవేకియా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలు అన్వేషించేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మోదీ అన్నారు. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెలగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోలతో జరగబోయే సమావేశాల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ సోషల్ మీడియాలో తెలియజేశారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో మోదీ స్లోవేకియా పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో భారతదేశానికి ఉన్న నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది.

0: బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే మోదీకి ఘన స్వాగతం లభించిందని సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం ఇచ్చారని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. నిన్న ప్రధానమంత్రికి స్లోవాక్ విదేశాంగ మంత్రి జురాజ్ ప్లనర్ స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లుచ్నికా ఆన్సాంబుల్కు చెందిన స్లోవాక్ సంగీతకారులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ప్రధానమంత్రికి ఈరోజు అధికారికంగా స్వాగతం లభించనుంది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కూడిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని తన ఫ్రాన్స్ పర్యటన మొదటి విడతను ముగించారు. ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి అంశాలపై ఒక ప్రతిష్టాత్మకమైన కార్యాచరణను ఇరు దేశాలు ఆవిష్కరించడంతో ప్రధానమంత్రి పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది. రాబోయే సంవత్సరాల్లో కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారానికి మార్గదర్శకంగా నిలిచే భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030ని కూడా ఆమోదించడం ప్రధానమంత్రి పర్యటనలో ఒక ప్రధానమైన మైలురాయి. అంతకుముందు ప్రధానమంత్రి భారత్ ఇన్నోవేట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 120కి పైగా భారతీయ అంకుర పరిశ్రమలు, ప్రముఖ విద్యా సంస్థలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स. आप सबको 100-125 स्टार्टअप दिख रहे हैं, लेकिन भारत में ऐसे 2,00,000 से ज्यादा स्टार्टअप का मेगा पूल है और अब ये सारे स्टार्टअप्स एक नई ऊर्जा के साथ भारत और वर्ल्ड इकोनॉमी की ग्रोथ में कंट्रीब्यूट कर रहे हैं.
0: AI గవర్నెన్స్ పై ఉమ్మడి భారత్ ఫ్రాన్స్ AI వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును రెండు దేశాలు ప్రకటించాయి. అదేవిధంగా ఆర్థిక భద్రతా చర్చలను కూడా ప్రారంభించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యం కోసం ఒక ఉన్నత స్థాయి వార్షిక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడానికి భారత ఫ్రాన్స్ దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో ఆయన జరిపిన చర్చల వివరాలపై నీస్ నగరంలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించింది. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030 ఈ పర్యటనలో కీలకమైన ఫలితమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అభివర్ణించారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్ నగరంలో ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G7 సభ్యదేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరవుతారు. సభ్యదేశాలతో పాటు ఫ్రాన్స్ ఈ సదస్సుకు భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యుక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను అవుట్రీచ్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించింది. G7 సదస్సులో భారత్ ఒక భాగస్వామ్య దేశంగా పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే అవుట్రీచ్ సెషన్లలో పాల్గొంటారు. G7 సదస్సులో ప్రధానమంత్రి మోదీ పాల్గొనడం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిఫలిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా జవార్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ఈ ఉదయం ప్రారంభమవుతున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన మొదటి విమానం ఉదయం 7:05 లక్నో నుంచి బయలుదేరి 8:05 నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలాగా షెడ్యూల్ చేశారు. నోయిడా నుంచి బెంగళూరుకు మొదటి సాధారణ వాణిజ్య విమాన సర్వీస్ కూడా ప్రారంభమవుతుంది. జవార్ విమానాశ్రయం నుంచి లక్నోకు బయలుదేరే మొదటి విమానం ఉదయం సమయానికి టేకాఫ్ కానుంది. ఈ తొలి విమానంలో జవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్తో పాటు 20 మంది మహిళలతో కలిపి మొత్తం 172 మంది రైతులు ప్రయాణిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించారు.

ఇచ్చే నీట్ యూజీ పునః పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసుతో ప్రమేయం ఉన్నట్టు అనుమానం వచ్చిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని నిన్న 9 గంటల పాటు విచారించింది. నిన్న భవానీ భవన్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ అభిషేక్ బెనర్జీలను దర్యాప్తు సంస్థ విచారించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నిన్న హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో జర్మనీ టోర్నమెంట్లో తొలిసారిగా ఆడుతున్న కురకౌను 7-1 గోల్స్ తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో టెక్సాస్లోని డల్లాస్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎఫ్ ప్రారంభ మ్యాచ్లో జపాన్ నెదర్లాండ్స్ అట్ల జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్తో డ్రాగా ముగిసింది. ఈరోజు గ్రూప్ ఎఫ్ మ్యాచ్లో టునీషియా, స్వీడన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో స్పెయిన్ జట్టు క్యాబోవర్డేతో తలపడుతుంది. మహిళల T20 ప్రపంచకప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో నిన్న రాత్రి ఎడ్బాక్స్టన్లో జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు 171 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆల్అవుట్ అయింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈవేళ ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:15 దాటింది. ఇప్పుడు వినండి, ఆరోగ్య జీవనం డిప్రెషన్. డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన డిప్రెషన్, ఈ అంశం గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి ఈ అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మధుసూదన్ జోషి గారు.
1: నమస్కారం అండి.
0: నిత్య జీవితంలో ప్రస్తుతం ఉండే పెరుగుతున్న నాగరికత కానీ, నగరీకరణ కానీ, ఉద్యోగంలో వచ్చే మార్పులు కానీ మనిషిని రకరకాల ఆందోళనకు కానీ, స్ట్రెస్కు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మనం చూస్తుంటాము కొన్ని విషయాల్లో డిప్రెషన్ అనే పదము చాలా ఎక్కువగా వింటుంటాము డాక్టర్ గారు. ఈ డిప్రెషన్ అంటే ఏంటంటారు? ఈ ఉదాసీనంగా ఉండిపోతుంటారు జనాలు.
1: అంటే డిప్రెషన్ అది ఒక రకమైన మానసిక స్థితి. ఆ స్థితి ఒక జబ్బు వల్ల రావచ్చు, పరిస్థితుల వల్ల రావచ్చు.

0: రావచ్చు, లేకపోతే కొందరిలో జెనెటిక్ కూడా అంటే అనువాంశికంగా కూడా రావచ్చు. సో డిప్రెషన్ అనేది మానసిక స్థితి, ఎప్పుడైతే అన్ని విధాలుగా మనం ఓడిపోయినట్ల, మనసు విషాదంగా ఉన్నట్ల, దుఃఖంగా ఉన్నట్ల, ఏది తోచకుండా, ఏది చేయబుద్ధి కాకుండా, ఏ దాంట్లో ఇంట్రెస్ట్ లేనట్ల పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో దాన్ని డిప్రెషన్ అనేసి జనరల్ పదము. డిప్రెషన్ అనే పదంలో మనము గ్రీఫ్ రియాక్షన్ అంటే ఎవరైనా మన క్లోజ్ వాళ్ళు చనిపోవడం కానీ, లేకపోతే మన ఏదైనా పనిలో మనం ఫెయిల్ అయిపోవడం కానీ, అటువంటి జరిగినప్పుడు కూడా మన మనసు విషాదంగా అవుతుంది, దుఃఖంగా ఉంటాము. టైం బౌండ్ ఉంటుంది, కొన్ని రోజుల వరకే ఉంటుంది. అందుకే దానికి డిప్రెషన్ కింద తీసుకోము. ఎట్లయితే మన దగ్గర ఎవరైనా చనిపోయిన తర్వాత 13 డేస్ 14 డేస్ అట్లా టైం ఇచ్చేసి మనం దాని తర్వాత జనరల్ గా ఈ 2 వారాల్లో జనాలు దాంట్లో నుంచి బయటకు వస్తారనేసి, అది సెల్ఫ్ లిమిటింగ్, దాన్ని అదే కంట్రోల్ చేసుకునే పద్ధతి ఉన్నదనేసి దాన్ని డిప్రెషన్ అను. డిప్రెషన్ అని జబ్బుగా వాడటానికి ఏ మనిషి అయితే చాలా దుఃఖంగా ఉండి, ఏ దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకోకుండా ఉండి, ఏ పని కూడా చేయకుండా, దాంట్లో ఉత్సాహం రాకుండా, ఏ పని చేసినా కూడా బద్ధకంగా చేయడం, ఇటువంటి లక్షణాలు కనీసం 6 నెలలు ఉన్నది అంటే అప్పుడే మనం దాన్ని డిప్రెషన్ అనేది అనే అవకాశం ఉంది.
1: ఒక వ్యాధిగా దాన్ని నిర్ధారించబడాలంటే గనక మీరు అన్నట్టుగా ఈ ఉదాసీనంగా ఉండడము, ఏ పని పట్ల సుముఖత లేకపోవడము, చెప్పినా చేయకపోవడము, తనకు తాను ఐసోలేట్ అయి ఉండడం, ఇలాంటి పరిస్థితులు ఒక 6 నెలల వరకు అలాగే కంటిన్యూ అయితే అది ఒక డిప్రెషన్ కింద ఒక వ్యాధిగా పరిణమించిందని భావించవచ్చు.
0: అంతే, అంటే ఏదో సంఘటన జరిగినందువల్ల మన మానసిక పరిస్థితి అలా అయింది, అది రియాక్షన్లో అయింది, అది జబ్బు వల్ల కాదు. అందుకనేసి దాన్ని రియాక్టివ్ డిప్రెషన్ అంటాము. దుఃఖమైన ఘటన జరిగినప్పుడు మనం దుఃఖంగా ఉండడం, కొందరు 2 3 నెలలు కూడా ఉండొచ్చు, కానీ దానికి డిప్రెషన్ అనే వ్యాధి అనము, అది రియాక్టివ్గా డిప్రెషన్ వచ్చింది. ఇంకా ఈవెన్ కొందరు ఆడవాళ్లలో డెలివరీ తర్వాత కూడా డిప్రెసివ్ ఫీలింగ్ వస్తుంది, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాము. కానీ అది 2 3 మంత్స్ లోపలే దానంతలు అదే మంచిగా అయిపోతే దానికి వ్యాధి కింద తీసుకోము. ఎప్పుడైతే ఆ గర్భవతికి 6 నెలలు అయిన తర్వాత కూడా ఆ డిప్రెసివ్ థాట్స్ ఉండటం ఇవన్నీ మొదలైందంటే అప్పుడు దాన్ని జబ్బు కింద తీసుకుంటాం.
1: డాక్టర్ గారు, ఈ రియాక్టివ్ డిప్రెషన్ గురించి మీరు అన్నట్టుకు తనకు తానుగానే ఆ గాయం మానిపోయి నా సాధారణ స్థితికి వచ్చే పరిస్థితి ఉంటుంది అంటారు కదా, ఇలాంటి రియాక్టివ్ డిప్రెషన్కి గురి కాబడిన వాళ్ళ పట్ల కుటుంబం కానీ మిత్రులు కానీ ఏ రకంగా ప్రవర్తించాలంటారు తొందరగా వాళ్ళు కోలుకోవడానికి?
0: చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే రియాక్టివ్ డిప్రెషన్లో మందులు అవసరం చాలా తక్కువ ఉంటుంది. అందులో మీరు అన్నట్ల ఫ్యామిలీ కానీ, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళు, ఫ్రెండ్స్ అంటే స్నేహితులు ఉండటము, వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ సిస్టమ్ లాగా వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ఆయనని ఆ దుఃఖంలో నుంచి బయటకు తీయడానికి మాట్లాడటము, ఆయన మనసులో ఏదైతే ఆలోచనలు కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో దాన్ని తీరించి ఆయనకు ఎప్పుడైతే మనం చూపిస్తామో, ఇది అందరికి జరిగేదే, నీకు ఒక్కనికే కాదు, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రేపు నాకు వస్తే నేను కూడా అలాగే అవుతాను, సో నీకు అయింది పెద్ద బాధపడే అవసరం లేదు, నువ్వు దీని గురించి బయటికి వస్తావు, ఇంకా మేము అందరం ఉన్నాం కదా, నువ్వు నీకు నువ్వు బిజీ పెట్టుకొని అంటే దీనికి బిహేవియర్ కౌన్సిలింగ్ లాగా డే టు డే యాక్టివిటీస్ మార్చేసి ఆయనకు ఉత్సాహంగా ఉంచడానికి, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తే వీళ్ళు దాంట్లోనే బయటికి వచ్చేసి మొత్తం ముందట్లాగా నార్మల్గా అయిపోతారు.
1: మన సమాజంలో కూడా ఒక పద్ధతి పాటిస్తుంటారు డాక్టర్ గారు, ఎవరైనా అనుకోని ఇలాంటి దుఃఖమైన సంఘటన జరిగినప్పుడు అతన్ని ఆ ఇంట్లో ఉంచకుండా బంధువుల ఇంటికి కొన్ని రోజులు తీసుకెళ్ళి, అలాగే తీర్థయాత్రలకు కొన్ని రోజులు తీసుకెళ్ళి, ఈ బాధను మర్చిపోయి తిరిగి నార్మల్ స్థితికి వచ్చే విధ విధానాలు కూడా మన సంస్కృతిలో ఉన్నాయి. ఇది కూడా కేవలం ఈ రియాక్టివ్ డిప్రెషన్ కోసం చేసే ఒక ట్రీట్మెంట్లో ఒక భాగమేనంటారా?
0: మన సంస్కృతిలో, మన సివిలైజేషన్లో మన వాళ్ళు ఆ కాలంలో కూర్చొని ఇవన్నీ ఆలోచించేసి చాలా మటుకు ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో ఎలా విధంగా బయటికి రావాలనేసి, ఏ డిప్రెషన్ వచ్చింది ఇప్పుడు అంటే నేను చెప్పినట్ల ఎవరైనా మన కాలం చేయడంలో, మన క్లోజ్ రిలేటివ్ చచ్చిపోవడంలో, దాని తర్వాత వాళ్ళు చూశారు జనరల్గా 12 13 రోజుల్లో 90% వాళ్ళు దీంట్లోంచి బయటికి వచ్చే అవకాశం ఉంది. వాళ్లకు మనం వేరే యాక్టివిటీస్ లో, అందుకనేది మనదేవేవో కర్మాలు

0: అందరూ ఫస్ట్ డే ఇది, రెండవ రోజు ఇది, మూడో రోజు, పదవ రోజు పిండం పెట్టడము అవన్నీ ఏదో పెట్టేసి ఆయన మనసు డైవర్ట్ చేసి మనం అన్ని మన పూర్వజాలకు అన్ని చేసేసాము, ఇప్పుడు మనతో ఏ తప్పు లేదు, మనలో గిల్ట్ వచ్చే అవకాశం లేదు, మనం మన చేతనే ఎంత చేశాము, ఆ ఫీలింగ్ రాగానే ఆ మనిషి ఆ డిప్రెషన్లో వచ్చే బయట అవకాశం ఉంటుంది. ప్రపంచంలో మన గీతోపదేశం ఎందుకు ఫేమస్ అయింది? గీతోపదేశం ఇస్ లాంగెస్ట్ సైకోథెరపీ సెషన్ అంటాము. ఎందుకంటే అర్జునుడికి ఎప్పుడైతే యుద్ధము చేయాలా చేయొద్దా అనేది ఆ బాధ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కృష్ణుడు అక్కడ కూర్చొని ఆయనకు ఆ డిప్రెషన్ లోంచి బయటికి తీసి యుద్ధానికి సిద్ధ చేస్తాడు. రియాక్టివ్ డిప్రెషన్ అర్జునుడికి వచ్చింది, కృష్ణుడు ఈ సైకోథెరపీలో నుంచి ఆయనకు బయటికి తీశాడు, ఆయన మళ్ళా యుద్ధంలో పాల్గొంచి గెలిచాడు.
1: డాక్టర్ గారు, ఈ కౌన్సిలింగ్ చేయడం వల్ల డిప్రెషన్లో ఎంత వరకు ఉపయుక్తంగా ఉంటుంది?
0: ఎక్కడైతే డిప్రెషన్ మైల్డ్ టు మోడరేట్ ఉందో అక్కడ కౌన్సిలింగ్, బిహేవియర్ థెరపీ, ఫ్యామిలీ థెరపీ, కుటుంబం కూర్చొని వాళ్ళందరూ హెల్ప్ చేయడానికి కుటుంబానికి నేర్పిస్తాము. గ్రూప్ థెరపీలో పెట్టేసి వేరే డిప్రెసివ్ పేషెంట్స్ అందరికి కూర్చోబెట్టి ఒకళ్ళు వాళ్ళ అనుభవం చెప్తారు, దాన్ని బట్టి ఓహో దీంట్లో నుంచి వాడు బయటకు వచ్చాడంటే నేను కూడా బయటకు రావచ్చు అనేసి ఒక పాజిటివ్ థాట్ రావడానికి. సో ఇటువంటివి అన్ని మైల్డ్ టు మోడరేట్ డిప్రెషన్లో దీంతోనే మనం దాన్ని వాళ్ళకి బయటకు తీయవచ్చు. కానీ ఎక్కడైతే సివియర్ డిప్రెషన్ వచ్చిందో, ఎక్కడైతే బయోలాజికల్ డిప్రెషన్ వచ్చింది అంటే జెనెటిక్గా అనువాంశికంగా వాళ్ళ బ్రెయిన్లోనే ఆ ప్రాబ్లం ఉంది, దానివల్ల వాళ్ళకు ప్రతిసారి డిప్రెషన్ వస్తుంది, అటువంటి వాళ్లకు కౌన్సిలింగ్తో పాటు మందులు పెడితేనే వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
1: బయోలాజికల్ అనువంశికంగా అంటే సిస్టంలోనే తేడా ఉంది అన్న భావన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది డాక్టర్ గారు?
0: కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో మెదడులో జరిగేది అది రెండిట్లో ఒకటే ఉంటుంది. కానీ మనము నార్మల్ సైకలాజికల్ డిప్రెషన్ ఎన్వైర్న్మెంట్ వల్ల వచ్చిన దానికి రియాక్టివ్గా, అందుకే దానికి రియాక్టివ్ అంటాము, ఏదో కారణం వల్ల వచ్చిన దానికి బయాలజికల్ అనము. కానీ బయాలజికల్ అనే దానికి సయ్యం ఉండాలి, ఏది లేదు, మంచిగానే పనిచేస్తున్నది మనిషి, హాయిగా అన్ని నడుస్తున్నాయి, సడన్ గా ఇట్లా విషాదంగా అయిపోతాడు, విడ్రా అయిపోయి సొంతగా ఒంటరిగా కూర్చోడం, ఎవరితో మాట్లాడకపోవడం, అది జరిగింది అంటే అది బయాలజికల్. ఈ ప్రసూతి అయిన తర్వాత జరిగేది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ బయాలజికల్. ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ వల్ల వచ్చేది, ఆల్కహాల్ కాలేజీ వాడిన తర్వాత వచ్చేది, ఇవి అన్ని కారణాలు ఉన్నారు. అది బయాలజికలీ ఆ బ్రెయిన్లో ఆ వీక్నెస్ ఉంది, దాని మీద వీళ్ళు ఇది చేసినందుకు వాళ్ళకు వచ్చింది. అందుకనేసి దానికి మందులతో పాటు కౌన్సిలింగ్, అక్కడ కౌన్సిలింగ్ ఉండాలి, కానీ మందులు ముందు ఇచ్చి ఆయన బయట తీసిన తర్వాత కౌన్సిలింగ్ పనికి వస్తుంది.
1: మామూలుగా డాక్టర్ గారు చూస్తుంటాము, ఏదైనా జ్వరం వచ్చినా జలుబు వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఒక వారం రోజుల్లో రెండు రోజులు, ఈ మధ్యలో అయితే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకొని కూడా చాలా మంది చాలా సమస్యలకు గురవుతున్నారు. అలా ఒక షార్ట్ టర్మ్ లో మెడిసిన్ తీసేసుకుని తర్వాత బాగైపోయినాను అన్న భావనతో ఈ సైకియాట్రిక్ మెడిసిన్స్ పట్ల కూడా అలాగే ఉంటారా, ఉండొచ్చా?
0: సైకియాట్రిక్ మెడిసిన్ లో ఆన్ కౌంటర్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ మందులు వాడటం తప్పు. మనిషికి జబ్బుకి జబ్బుకి తేడా ఉంటుంది. అంటే ఎంత లెవెల్ డిప్రెషన్ మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, చాలా సివియర్ ఉందా, దాన్ని బట్టి కొన్నిసార్లు ఈ సివియర్ డిప్రెషన్ అనేది జనాలు సైకాటిక్గా అయిపోతారు. అటువంటప్పుడు కొన్నిసార్లు ఈసిటీ అంటే ఎలక్ట్రికల్ కరెంట్ థెరపీ కూడా వాడాల్సింది వస్తుంది వాళ్ళకు దీంట్లో నుంచి బయటకు తీసుకురావడానికి.
1: ఎంతకాలం అంటే డాక్టర్ గారు సూచించిన మేరకు మందులు వాడాలి అంటారు కదా డాక్టర్ గారు?
0: అవును, ఇప్పుడు ఎప్పుడైతే మందులు మొదలు పెట్టిన తర్వాత అది బయాలజికల్ డిప్రెషన్ లేనప్పుడు ఎన్ని రోజుల్లో మార్పు వచ్చింది, కొందరికి మూడు నాలుగు వారాల్లోనే నార్మల్ వచ్చారంటే వాళ్లకు మ్యాక్సిమం ఇంకా 6 మంత్స్ కన్నా ఎక్కువ వాడము. అప్పుడు మెల్లమెల్ల మందులు తగ్గించి మానేసిన తర్వాత 90% వాళ్లకు మళ్ళా రాదు, వాళ్ళకి మందులు అవసరం ఉండదు. కానీ 10% దాంట్లో కూడా ఉంటారు ఎవరికైతే మళ్ళా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్లకు హిడెన్ బయాలజికల్ ఫీచర్స్ ఉన్నాయి, అది స్టార్టింగ్లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు కనపడలేదు, ఇప్పుడు మందులు వాడిన తర్వాత నార్మల్గా

0: మందులు మానిన తర్వాత మళ్ళా పోతున్నాడు అంటే వాళ్ళ బ్రెయిన్లో హార్డ్వేర్లోనే డిఫెక్ట్ ఉంది. సో అక్కడ మందులు ఎక్కువ రోజులు 2-3 ఇయర్స్ కూడా వాడాల్సింది వస్తుంది.
1: మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు డాక్టర్ గారు, స్లోగా తగ్గిస్తూ టేపర్ డౌన్ చేయాలన్నారు. అలా కాకుండా నాకు బాగైపోయింది కదా అని వెంటనే మానేస్తే వచ్చే పరిణామాలు ఏముంటాయంటారు?
0: వెంటనే మానేస్తే దాదాపు 50% ఇమ్మీడియట్లీ 2-3 రోజుల్లోనే రిలాప్స్ అయిపోతారు, మళ్ళా పూర్వ పరిస్థితికి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ రెసిస్టెంట్ అయిపోతారు, తొందరగా ట్రీట్మెంట్ కూడా పనిచేయదు అక్కడ. సో అందుకనేసి వెంటనే అన్ని మందులు ఒకటేసారి అయితే అసలే మానద్దు. అసలు మానేస్తే రిలాప్స్ లో పోయినప్పుడు చాలా కష్టం అయితే ట్రీట్మెంట్ చేయడానికి.
1: డాక్టర్ గారు, ఈ డిప్రెషన్ కి మీరు అన్నట్టుగా బయోలాజికల్ డిప్రెషన్ కావచ్చు, లేదంటే 6 నెలలు పైబడి అలాగే ఉన్న డిప్రెషన్ పట్ల నిత్య జీవితంలో ఏదైనా మార్పులు, లైఫ్ స్టైల్లో ఏమైనా మార్పులు చేయడం వల్ల ఏమైనా ఫలితం ఉంటుందంటారా?
0: ఆయన కనుక మనతో మాట్లాడి చెప్పగలిగితే, కొన్నిసార్లు వీళ్ళు మాట్లాడరు ఏది చెప్పరు. సో ఆయన కనుక చెప్పగలిగి చెప్పేస్తే, ఈ యాక్టివిటీస్లో నాకు ఇంట్రెస్ట్ ఉండే, ఇంతకుముందు ఇది చేస్తుండే, నాకు ఈ హాబీస్ ఉండే, ఇవి చేస్తుంటే, ఇలాంటి ఫ్రెండ్స్లో నేను చాలా మంచిగా ఉంటుండే, ఇటువంటి లింక్స్ కనుక మనకు దొరికితే ఆ దాన్ని వాడించి వాళ్లకు తొందరగా బయటికి తీసుకురావచ్చు. సో హాబీస్ ఇంట్రెస్ట్ అటువంటివి తెలిస్తే, కొందరు టెన్నిస్ ఆడేవాళ్ళు అనుకో, సడన్గా ఈ డిప్రెషన్ అంతా మానేశారు, వీరికి ట్రీట్మెంట్తో సహా ఆయనకు టెన్నిస్ కోర్ట్ కూడా పంపించేసి వాళ్ళ ఫ్రెండ్స్తో పోయి మళ్ళీ టెన్నిస్ ఆడటం మొదలు పెడితే మందుల అవసరం తక్కువైపోతుంది, తొందరగా మంచిగా అయిపోతారు. వీళ్ళలో ఈ డిప్రెషన్ వాళ్ళలో ఆందోళన, యాంగ్జైటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎలా అవుతుందో, ఏమవుతుందో, ఏది మంచిగా అయ్యేటట్లా లేదు, దాంతోపాటు గుండె దడ రావటము, హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నట్లా అనిపిస్తాము, చెమటలు రావటము, తోచకపోవటము, తల తిరగటము, ఎక్కువసారి యూరిన్కి వెళ్ళటము, ఇవన్నీ హైపర్ యాక్టివిటీస్ అయిపోతాయి. అటువంటి వాళ్లకు అగైన్ మన సంస్కృతిలో మనం నేర్చుకున్నది యోగాసనాలు, ప్రాణాయామ, మెడిటేషను, ఇవి చాలా ఉపయోగిస్తాయి. రాదర్ వరల్డ్లో ఇప్పుడు అన్ని చోట యోగా మెడిటేషన్ ఈజ్ యూస్డ్, అంటే చాలా సార్లు ఇదే ముందు వాడి చూస్తారు వాళ్ళు. దీంతోనే ఎఫెక్ట్ వచ్చేస్తే మందులు కూడా తక్కువ ఇచ్చే అవసరం ఉంటుంది.
1: అంటే ఒకవేళ నిత్య జీవితంలో ఈ యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానము, ఈ విధానాలు కనుక అవలంబించుకున్నట్లయితే మన సిస్టంలోనే ఒక హార్మోని ఎస్టాబ్లిష్ అయిపోయి తరచుగా డిప్రెషన్ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు.
0: చాలా ఉన్నది,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం, డిప్రెషన్ అంశంపై డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
3: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో

0: ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ల సమయం 7:32:53 అలా దాటి వెళుతూ ఉంది. అంటే మీకు నచ్చిన పాటల షో శ్రోతల మనోరంజని జనరంజని మీకోసం సిద్ధం.

మరి జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324 0852 నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించండి. అనగానే మేము ఎప్పుడో పంపించేస్తాం అని అన్నీ కొంతమంది అంటూ ఉంటారు, కానీ ఎప్పుడు పంపిస్తే కుదరదు. 7 గంటల 30 నిమిషాల తర్వాత వచ్చిన మాత్రమే ఇక్కడ టెక్నికల్గా కనబడతాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తిరిగి పంపించాల్సిందిగా కోరుతున్నాను. ఓకే రైట్, మరి అన్న ఇలా అన్న అంటూ ఉన్నానో లేదో అలా మెసేజ్లు వచ్చేస్తున్నాయి. గుడ్ మార్నింగ్ వివిధ భారతి, మరి చక్కటి పాటల కార్యక్రమం మా పాటతో ప్రారంభించండి అంటూ మోతి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, వదిలి, అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్ కరీంనగర్ నుంచి, అలాగే చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్, అలాగే ఉదాన్ పోచంపల్లి, ఎలగందుల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను, వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట నీరాజనం సినిమా నుంచి ఎస్ జానకి గారు పాడినటువంటి పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో ఓపీ నాయర్ సంగీతంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. యా స్టూడియో క్లాక్ల సమయం 7:39:57 అలా దాటి వెళ్ళిపోతుంది. మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుండే ఇళ్లల్లో హై వోల్టేజ్ హడావిడి మొదలైపోయిందిగా. ఎందుకు అంటే ఈరోజు స్కూల్ ఫస్ట్ డే కదా. ఎస్, కొత్త యూనిఫామ్లు, సరికొత్త ఆశలతో పిల్లలు హ్యాపీ. టైం అయిపోతుంది, త్వరగా కానివ్వు అంటూ లంచ్ బాక్సులు, వాటర్ బాటిళ్లతో పేరెంట్స్ బిజీ బిజీ. మరి ఈ స్వీట్ టెన్షన్ ఎంజాయ్ చేస్తూ సరికొత్త విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మన చిచ్చర పిడుగులందరికీ ఆల్ ది బెస్ట్. డియర్ లిజనర్స్, మీ పిల్లలని మన వాళ్ళని స్కూల్కి పంపే క్రమంలో మీ మైండ్ బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి వివిధ భారతిలో మీకు నచ్చిన పాట వింటూ రిలాక్స్ అవ్వండి. అందుకోసం మీకు నచ్చిన పాటల కోసం మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయవలసిన నెంబరు 0402324-0852.
2: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
3: अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటల్ని 0402324-0852 నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించండి అనగానే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ పంపించారు. మరి ఈరోజు మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళిగా జనరంజని కార్యక్రమంలో మా కోసం ఆపాత మధుర గీతాలు వినిపించండి అంటూ అల్లూరి సీతారామరాజులోని తెలుగు వీర లేవరా ఆ పాట మాకు వినిపించండి అంటూ గోధుమకుంట గ్రామం, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణ గౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భావని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్ సహచరణం అలాగే కుటుంబ సభ్యులు, అలాగే కొయ్యలగూడెం నుండి రమేష్, కళ్యాణి, ఉషశ్రీ, యశోవర్ధన్, నోములు కార్తీక్ ఫ్రమ్ నోముల రంగారెడ్డి నుంచి, కృష్ణా జిల్లా పెడన నుంచి అప్పలరాజు, అలాగే కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, సునీత్రాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా అమ్మి, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది అల్లూరు సీతారామరాజు సినిమా నుంచి ఘంటసాల వి రామకృష్ణ పాడినటువంటి పాట. శ్రీశ్రీ గారి సాహిత్యం, పి ఆదినారాయణరావు గారి సంగీతంలో వచ్చినటువంటి ఆ పాట.

0: అదంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197

0: లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆజేసు రవి రమేష్. యాస్, మరి ఈరోజు ఒక స్పెషల్ డే. ఎందుకంటే వృద్ధాప్యం అనేది మలి వయసు కాదు, అది జీవితానుభవాలనేది. మన ఇళ్లలో వృద్ధులకు కేవలం పెద్దవాళ్ళు మాత్రమే కాదు, మనల్ని నడిపించే మార్గదర్శకులు కదా. కుటుంబాలను ఏకతాటిపై ఉంచే నమ్మకమైన లంగర్లు అని చెప్పచ్చు. మన నిత్య జీవితంలో వారి అనుభవం, వారు పంచే ప్రేమ మనకు రక్షణ కవచాలు. కానీ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒక వృద్ధుడు నిశ్శబ్దంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని మీకు తెలుసా? అదీను తాము నమ్మిన వారి చేతుల్లోని. మరి వృద్ధుల పట్ల జరిగే శారీరక, మానసిక, ఆర్థిక దోపిడీలను అరికట్టేందుకు, అవగాహన కల్పించేందుకు ఈ జూన్ 15 వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే, ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ నివారణ అవగాహన దినోత్సవం జరుపుతారు. మన పెద్దలను కేవలం జాలితో కాదు, పూర్తి గౌరవంతో చూసుకుందాం. వృద్ధాప్యాన్ని భారం కానివ్వద్దు, వారికి అందరం అండగా నిలుద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. వినోదం వినోదం వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే అందమైన పాటలు, జనరంజని కార్యక్రమంలో అలా అలా సమయం అయిపోతూ ఉంటే ఇంకా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఎస్, ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఒక పాట సఫీల్ కూడా నుండి దుర్గా సారథి గారు మెసేజ్ పంపించారు. అలాగే జగిత్యాల జిల్లా బ్రాహ్మణవాడ నుండి రొట్టె మురహరి శర్మ మరియు కుటుంబ సభ్యులు అడుగుతున్నటువంటి పాట, అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటే గజ్వేల్ నుంచి శైల వెంకటేష్, సుగుణ రామ్ప్రసాద్, రామ్ చరణ్, గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ శ్రవంతి, అలాగే సురేష్ గారు, ఎస్ శ్రవంతి అండ్ సురేష్ గారు ఫ్రమ్ దిల్షుఖ్ నగర్ నుంచి మెసేజ్ పంపించారు. శుభోదయం ఆకాశవాణి అంటూ హైదరాబాద్ వనస్థలిపురం నుండి దౌర్నాల రేణుక బాలాజీ గారు అడుగుతున్నటువంటి పాట, 16 ఏళ్ల వయసు సినిమా నుంచి ఎస్ జానకి గారు పాడినటువంటి పాట, వేటూరు గారి సాహిత్యం, చక్రవర్తి గారి సంగీతంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
4: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదసిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
5: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
6: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: అస్సలు అస్సలు అస్సలు ఆగట్లేదు తెలుసా, ఏంటి సమయం అండి. నేను ఎంత ఆపదామన్నా ఆగట్లేదు, ఎందుకంటే కొంచెం ఎక్కువ సమయం ఇస్తే ఇంకొంతమందికి పాటలు వినిపిద్దామని అనుకుంటే అస్సలు ఆగట్లేదు. మరి ఆగట్లేదు కాబట్టి ఆగకుండా సమయంతో పాటు మనం ప్రయాణం చేస్తూ మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటల్ని ఇప్పుడు మిస్ అయినా పర్వాలేదు, 10:00 కూడా ఎవరికొన్ని హిట్స్లో కూడా మీరు వినడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి జనరంజని కార్యక్రమంలో ఈరోజు మరి ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. ఇప్పుడు ఖైరతాబాద్ నుండి నరసింహరావు, సంహిత, దీక్షిత్, యాదాద్రి వలిగొండ, మండలం గోల్నేపల్లి గ్రామం నుండి ఇదనుడి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ, తేజశ్రీ కుటుంబ సభ్యులు, ప్రవీణ్, తుమ్మాజీ, చంద్రకళ, శ్రీనిధి ఫ్రమ్ వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్ నుంచి, అలాగే ఈరోజు కోరిన వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పాట ప్లే చేస్తూ ఉన్నాను. మహర్షి సినిమా నుంచి మాటేరాని మౌనమిది అని అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడినటువంటి పాట వెన్నెలకంటి సాహిత్యం, ఇళయరాజా సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జేశ్వర రమేష్. యా స్టూడియో క్లాక్ల సమయం 8:15:13 దాటి అలా ముందుకు వెళుతూ ఉంది. ఇప్పుడు వినండి, జన హృదయ రంజని జనరంజనులో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన సినీ గీతాలు.

0: అందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని. హలో.
1: హలో,
0: నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం మేడం. బాగుంటా మేడం?
0: నేను చాలా చక్కగా ఉన్నాను, మీరెలా ఉన్నారు?
1: సూపర్ సూపర్ మేడం.
0: వావ్. మరి
1: మేడం,
0: మీ పేరు?
1: నా పేరు నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట్, రాజేందర్ నగర్, హైదరాబాద్.
0: ఓకే. మరి నరసింహారెడ్డి గారు, జనరంజనిలో మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు?
1: భద్రాచలంలో ఒకటే జననం ఒకటే మరణం.
0: తప్పకుండా నరసింహారెడ్డి గారు, మీరు అడిగిన పాటని జనరంజనిలో వినిపిస్తాం.

0: హలో
1: మేడం,
0: వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? విజయ్ కుమార్ గారు. మరి ఈ రోజు జనరంజని కార్యక్రమంలో మీరు వినాలనుకుంటున్న పాట
1: నిర్ణయం మూవీ నుండి అలగురు ప్రేమ కోసం జీవితం సాగాలి.
0: ఓకే, తప్పకుండా విజయ్ గారు, మీరు అడిగిన పాటను ప్లే చేస్తాం.

0: హలో గురు, ప్రేమ కోసమేను జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం.
1: హలో, నమస్తే.
2: గుడ్ మార్నింగ్ అండి మేడం గారు.
1: గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: దస్తగిరి మేడం, కడప జిల్లా పొద్దుటూరు.
1: ఓకే దస్తగిరి గారు, మరి జనరంజని కార్యక్రమంలో ఈ రోజు మీరు వినాలి అనుకుంటున్న పాట ఏంటి?
2: ఈ రోజు వెంకటేశ్వర స్వామి మేడం మూవీ పెళ్లి చేస్తున్నాం మేడం. దాని నుంచి గుమ్మ గుమ్మలాడే అమెరికా అన్నం రమ్మంటుంది
1: కదా, చాలా బాగుంటుంది పాట. తప్పకుండా అండి దస్తగిరి గారు, మీరు అడిగిన పాటని జనరంజనిలో వినిపిస్తాం.

0: హలో,
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నేను ఇక్కడ యాప్రాల నుంచి నర్సింగ్రావు.
0: ఓకే నర్సింగ్రావు గారు, మరి ఈ రోజు జనరంజనిలో మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు?
1: మేడం, ఇది కురుక్షేత్రం చిత్రం నుంచి.

0: హలో,
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నేను ఇక్కడ యాప్రాల నుంచి నర్సింగ్రావు.
0: ఓకే నర్సింగ్రావు గారు, మరి ఈ రోజు జనరంజనిలో మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు?
1: మేడం, ఇది కురుక్షేత్రం చిత్రం నుంచి మృగింటి కళ్యాణవి.
0: ఓకే, తప్పకుండా అండి. కురుక్షేత్రం సినిమా నుంచి మీరు అడిగిన పాటని జనరంజనిలో వినిపిస్తాం.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది కదూ. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. ఇది మనందరి జనరంజని. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఇంతవరకు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కొనిన సినీ గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, మనం మార్నింగ్ మార్నింగ్ మరి ఈ టైంలో అంటే వివిధ భారతిలో మంచి పాటలు పాటలు కానీ ఇళ్లలో మాత్రం బాగా స్ట్రెస్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మండే అంటేనే కొంచెం అంటే మిగతా రోజుల్లో ఎలా ఉన్నా కూడా సోమవారం అనగానే వారంలో మొదటి రోజు మరి పనులన్నీ స్టార్ట్ చేయాలి కాబట్టి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయ్యే క్రమంలో మీరు ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన గుండె కొట్టుకునే సౌండ్ని లబ్ డబ్ అంటారు కదా, అని అంటే లబ్ అంటే లైఫ్, ఆ డబ్ అంటే డబ్బు అని మీరు మీ అంటే మీకు మీరుగా ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకొని లైఫ్కు డబ్బు చాలా అవసరం అని చెప్పి పొద్దస్తమానం డబ్బు గురించి ఆలోచించడం చేస్తున్నారు బాస్. అయితే మీరు ఒక పెద్ద చిక్కుల్లో పడ్డట్టే అని మానసిక నిపుణులు చెప్తున్నారు. ఏంటంటే చేసే పనికంటే కూడా దాని మీద వచ్చే ప్రతిఫలం అంటే డబ్బు పైనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల పని దెబ్బతినడమే కాకుండా డబ్బు డబ్బు అని ఓవర్ థింక్ చేయడం వల్ల ఎక్కువగా స్ట్రెస్కు గురవుతున్నారని మానసిక నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏం చేయాలి చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇంత అందం అంటే ఒక వండర్ఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది ఒక బ్రేక్ తర్వాత. స్టూడియో
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన

0: సీతారామం సినిమా నుంచి ఎస్పి చరణ్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. కృష్ణకాంత్ సాహిత్యం, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. ఇలాంటి క్యూట్ బ్యూటిఫుల్ సాంగ్స్తో పాటు మంచి మాటలు కూడా నేను వినిపిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
2: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: బంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చూశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే మంచి పాటలు, పాటలతో పాటు మంచి మాటలు కూడా. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం మన డబ్బు మీద వ్యామోహంతో ఎక్కువగా ఆలోచించారంటే స్ట్రెస్ గురవుతూ ఉంటారు అని. మన డబ్బుపై మితిమీరిన వ్యామోహం మీ మీదటికే కాదు మీ లైఫ్కి కూడా డేంజర్. రోజంతా మనీ మ్యాటర్స్ గురించే గుసగుసలాడితే మనశ్శాంతి, ఆరోగ్యం, ఆఖరికి ప్రాణమైన బంధాలు కూడా మరి దూరం అయిపోతాయి. అందుకే రోజులో కొన్ని గంటలైనా ఆ క్యాల్కులేటర్లకు బ్రేక్ ఇవ్వండి అంటున్నారు సైకాలజిస్టులు. ముఖ్యంగా ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో, సాయంత్రం సూర్యాస్తమం తర్వాత ఆ టెన్షన్స్లో అస్సలు వద్దు. ఆ టైంని ఫ్యామిలీకి లేదా చేయబోయే పని మీద పెట్టండి. మీ బిజినెస్ డీల్స్ ఏవైనా ఉంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో చూసుకోండి అంటున్నారు. గుర్తుంచుకోండి, గుండె లబ్ డబ్ అనాలి కానీ డబ్బు డబ్బు అని కొట్టుకుంటే లైఫ్ రిస్క్లో పడుతుంది. అవసరానికి తగ్గట్టు జీవిద్దాం, ప్రశాంతంగా ఉందాం. అలా ఉంటే మనమే కాదు మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇంత మంచి మాటలు చెప్పినందుకు మీరేమనుకుంటున్నారు? ఇలాగే అనుకుంటుంటారు.

0: నేను సూర్యుని కాదు, చంద్రుని కాదు, మీ ఆర్జే సురభి రమేష్ని మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. రైట్, వండర్ఫుల్ ట్రాక్. సరేరు నీకెవరు సినిమా నుంచి ఈ ట్రాక్ పాడినటువంటి పాట రామజీవిగాయ శాస్త్రి సాహిత్యంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చినటువంటి అద్భుతమైన పాట విన్నారు కదా. మరో ఇంకో అద్భుతమైన పాట కూడా మీకోసం రెడీ చేసి ఉంచాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, ఇతర తరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
2: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారీ సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బఢా రహీ.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: మనలో చాలా మంది ఇది మన వల్ల కాదులే, అంత దూరం మనం వెళ్ళలేం అని ముందే చేతులు ఎత్తేస్తూ చిన్న చిన్న లక్ష్యాలకే పరిమితమైపోతూ ఉంటారు కదా. కంఫర్ట్ జోన్ దాటడానికి భయపడుతూ ఉంటారు. అందుకే అలాంటి వారిలో ధైర్యాన్ని నింపడానికి ఈరోజు మన పెద్దోళ్ళు చెప్పిన ఒక మంచి మాట ఒకటి మీకు గుర్తు చేద్దాం అనుకుంటాను. అదేంటి అంటే, అసాధ్యమైన దానిని ఆశించు, కనీసం అత్యుత్తమమైనదైనా అందుతుంది. ఐ రిపీట్, అసాధ్యమైన దానిని ఆశించు, కనీసం అత్యుత్తమమైనదైనా అందుతుంది. ఎంత అద్భుతమైన మాట కదా. మనం ఆకాశాన్ని తాకాలని ఆశపడితే కనీసం ఎవరూ చేరలేని ఎత్తైన కొండ శిఖరాన్నైనా చేరగలం మరి. కాబట్టి కొంచెం ఆలోచించేటప్పుడు తప్పకుండా, అంటే ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఆలోచించి అవగాహన తెచ్చుకొని పెద్దదాన్ని సాధించడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
5: అమ్మా, నాకు ఐటీ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది.
6: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ కూడా వచ్చేసినట్లే. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్, ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయణం పొందే అద్భుతమైన అవకాశం.
7: ఐపీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org. ISET students also eligible.

పుష్పానం చి దిల్ ఖుషి చేసే పాట వింటున్నారు కదా. సేత్ శ్రీరామ్ పాడినటువంటి పాట, చంద్రబోస్ సాహిత్యంలో దేవి శ్రీప్రసాద్ కంపోజిషన్లో అద్భుతమైన పాట విన్నారు. ఇక స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలకు వస్తుంది కాబట్టి టట్టా బాయ్ బాయ్ ఇప్పుడు ఈ షోకు మాత్రమే. ఎస్ మరి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ 10 o'clock ఎవర్ గ్రీన్ హిట్స్లో మళ్ళీ కలుస్తాను. మరి స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: एक नई पहचान दी।
1: दरबारी के गंधार के आंदोलन में ऐसा लगता है कि बादल उमड़ घुमड़ रहे हैं मगर बरस नहीं रहे हैं। वो जो घुटन है उस घुटन को दरबारी के गंधार में जब तक न लाया जाए वो आप कह सकते हैं कि मैंने उस पे मेहनत किया।
0: जिनकी हर प्रस्तुति श्रोताओं को सुरों के अलौकिक संसार में ले जाती है।
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 52వ G7 సదస్సు ఈరోజు ఫ్రాన్స్లోని వియన్న నగరంలో ప్రారంభమవుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరవుతారు. సభ్య దేశాలతో పాటు ఫ్రాన్స్ ఈ సదస్సుకు భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, సౌత్ కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యుక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను అవుట్రీచ్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించింది. మన దేశం ఒక భాగస్వామ్య దేశంగా G7 సదస్సులో పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే అవుట్రీచ్ సెషన్లో పాల్గొంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో ప్రధానమంత్రి విస్తృతమైన చర్చలు జరిపిన అనంతరం భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో 2 దశకు ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేసిందని, 50% నిధులు ఇవ్వడానికి సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సవాల్ విసిరారు. ఎల్ఐజీ, ఎంఐజీ ప్రజల కోసం కోర్ అర్బన్ ఏరియా ఎకానమీ పరిధిలో నిర్మించే బహుళంతస్తుల సముదాయాలకు కావాల్సిన స్థలాల సేకరణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖకు సూచించారు. ఎలాంటి వివాదాలు లేని స్థలాన్ని ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టాలన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పునః పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈరోజు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రాబోయే 4 నుంచి 5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్రలోని మరిన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా మొదలైన ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:03:43 దాటింది.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నాట్యం చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 10:05:04 దాటి అలా ముందుకు వెళ్ళిపోతుంది. మండే మార్నింగ్ మంచి ఎనర్జీ తోటి డేని స్టార్ట్ చేసి ఉంటారు. ఆ ఎనర్జీని ఇంకొంచెం అలా పీక్స్ తీసుకెళ్ళడానికి అంటే ఆఫీస్లకి కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళందరూ ఉంటారు. మరి ఆ టైం ఈ టైంలో కొంచెం ట్రాఫిక్లో కానివ్వండి, వాళ్ళ వాళ్ళ పనుల్లో కొంచెం బిజీగా ఉండి టెన్షన్ పడుతూ అలా అలా ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా, ఆ సమయంలో మిమ్మల్ని రిలాక్స్ చేయడానికి వండర్ఫుల్ సాంగ్స్, ఎవర్ గ్రీన్ సాంగ్స్ మీకోసం రెడీగా తీసుకొచ్చాను. ఎస్పెషల్లీ 2001 నుంచి 2005 వరకు వచ్చినటువంటి ఈ ఇయర్ మధ్యలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తాను. మీకోసం ప్లే చేయడమే కాదు, మీకు నచ్చిన పాటలని మీరు నాకు మెసేజ్ కూడా చేయొచ్చు 0402324 0852. ఎస్, 0402324 0852 నెంబర్కి మీరు పాట పేరు, సినిమా పేరు, అంటే అలాగే మీ డీటెయిల్స్ టైప్ చేసి మెసేజ్ చేయండి. 2001 నుంచి 2005 మధ్యలో వచ్చినటువంటి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్, ఓకే రైట్. ఆ పనిలో మీరుండండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే పనిలో నేనుంటుండే. ఎస్పెషల్లీ ఆ మధ్యకాలంలో మంచి మెలోడీస్ వచ్చాయి, మంచి ఎంటర్టైన్మెంట్గా వచ్చేవి, మంచి ఫోక్ సాంగ్స్ వచ్చాయి, వాటితో పాటు కూడా ఎక్స్పెరిమెంటల్ సాంగ్స్ కూడా వచ్చాయి. ఇదేంటి ఎక్స్పెరిమెంటల్ సాంగ్స్ రావడం ఏంటి అని అనిపిస్తుంది కదా. ఎస్, అంటే అచ్చమైన తెలుగు సినిమాలో హిందీ పాట ఉంటే ఎలా ఉంటుంది? ఎస్, హిందీ పాట ఉంటే అని అనిపిస్తుంది. కానీ హిందీ పాటను కూడా బాగా అంటే హిందీ లిరిక్స్ను కూడా ఆస్వాదించి ఆదరించి హిట్ చేశారు. అలాంటి పాట ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాను. ఏ సినిమా నుంచో తెలుసా? ఖుషీ సినిమా నుంచి. మరి కేకే పాడినటువంటి పాట అబ్బాస్ తిర్వాల, మరి సాహిత్య అందించగా మణి శర్మ కంపోజిషన్లో వచ్చినటువంటి ఈ పాట మీకోసం.

0: ఏమన్న పాట పవర్ స్టార్ పవర్ఫుల్ స్టెప్స్ తోటి అందరూ కొట్టాడు కదా. ఇలాంటి పాటలు వింటే దిల్ భలే ఖుషి అవుతుంది. అలా ఖుషి అందించే పాటలన్నీ కూడా వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. ఎస్, మస్తు పాటలతో పాటు మంచి మాటలు కూడా ఉంటాయి అబ్బా. ఎందుకంటే మరి వివిధ భారతి అంటే అదిరిపోయే పాటలే కాదు, మాటలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ కదా. అయితే అదిరిపోయే మాట ఏంటి అంటే, మై డియర్ లిజనర్స్, మీలో ఎవరైనా ఇప్పుడు ఈ ప్రోగ్రాం వింటున్నది ఇయర్ బర్డ్స్ లేదా హెడ్ఫోన్స్, అయితే వెంటనే వాల్యూమ్ చెక్ చేసుకోండి. ఇప్పుడే కాదు, మరలా చాలామంది మ్యూజిక్ లేకుండా ఉండలేరు, అంటే మ్యూజిక్ వినకుండా ఉండలేరు కదా. ఆన్లైన్ దాంతోపాటుగా ఆన్లైన్ మీటింగ్స్ కానివ్వండి, జూమ్ కాల్స్ కానివ్వండి, అన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఫోన్ ద్వారా చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది, లేదా ల్యాప్టాప్ ద్వారా చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మ్యూజిక్ను అయితే హెడ్ఫోన్స్ ఇయర్బడ్స్ పెట్టుకొని తెగ వినేస్తూ ఉంటాం. కానీ మనం వాడే ఈ చిన్న గాడ్జెట్స్ మన చెవులకు ఎంత పెద్ద రిస్క్ ఇస్తున్నాయో తెలుసా? ఎస్పెషల్లీ ఇయర్బడ్స్ వర్సెస్ హెడ్ఫోన్స్, అసలు ఏది మన చెవులకు సేఫ్ అని మీరు అనుకుంటున్నారు? రైట్, దాని గురించి నేను చెప్తాను. మీరు మాత్రం ఏం చేయాలి, 04023240852 నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించండి. అనగానే పంపించారు నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి కుటుంబ సభ్యులు, అలాగే మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి, మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఒంకా.

లక్ష్మీనరసింహ వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట 2001లో అద్రిపోయే పాట, అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉన్నటువంటి పాట, సంజీవిని అండ్ ఉషా పాడినటువంటి పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యంలో ఆర్పి పట్నాయక్ గారి కంపోజిషన్లో, మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి అదిరిపోయే పాట. ఏంటా పాట, మీరు కూడా ఒక టైర్ తీసుకొని బయలుదేరుతారు సార్.

మనసంతానువే నుంచి మస్తు పాట విన్నారు కదా. నిజం చెప్పండి, నిజం చెప్పండి, మీరు మీ ఇంట్లో ఎక్కడో అంటే డోర్ వెనకాల వెనకాల ఇంటి వెనకాల ఉన్నటువంటి ఒక పాత టైర్ కోసం వెతుకుంటారు కదా. నాకు అర్థమవుతుంది, అర్థమవుతుంది. ఈ పాట విన్న తర్వాత ఆ టైర్ గురించి ఎందుకు వెతకుండా ఉంటారండి? రైట్, ఏదేమైనా అదిరిపోయే పాట విన్నారు కదా. ఇలాంటి అదిరిపోయే పాటలు మీకోసం నేను వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని.

0: నమ్మాల నుంచి సంపూర్ణ
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ల సమయం 10:18:19 దాటి అలా వెళ్ళిపోతూ ఉంది. ఎవరికొన్ని హిట్ సాంగ్స్ లో మనం ఉన్నాము. సాంగ్స్ తో పాటు మంచి మాటలు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ పాటలు వినేటప్పుడు ఏంటి, కలర్ఫుల్ హుడీ, కంఫర్ట్ జీన్స్, చెవిలో హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు వింటుంటే వద్దన్నా, ఏంటి వద్దన్నా కూడా బాడీలో ప్రతి పాటు షేక్ అవుతుంది. అయితే ఇయర్ బడ్స్ వర్సెస్ హెడ్ ఫోన్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇయర్ బడ్స్ చూడడానికి స్టైలిష్గా ఉన్నా అవి మన చెవి పొరకు చాలా దగ్గరగా ఉండి నేరుగా శబ్ద తరంగాలు అనేవి లోపలికి పంపించేస్తాయి అనమాట. దీనివల్ల కాలక్రమేణా వినికిడి శక్తి తగ్గే ఛాన్స్ ఉంది. అదే ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ అంటాం కదా, హెడ్ ఫోన్స్ అంటాం కదా, అవి చెవి బయట ఉండి సౌండ్ని గాలిలో కొంత దూరం ప్రయాణించేలా చేస్తాయి. నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ వల్ల బయట శబ్దం రాదు. అందుకే మనం వాల్యూమ్ కూడా తక్కువగానే పెట్టుకుందాం. సో హెడ్ ఫోన్స్ వాడడం కొంతవరకు సేఫ్ అనమాట. కానీ ఏది వాడినా 60-60 రూల్ మాత్రం మర్చిపోద్దు. అంటే వాల్యూమ్ 60% దాటకూడదు, 60 నిమిషాల కంటే ఎక్కువ వినకూడదు, మధ్యలో కాస్త గ్యాప్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, చెవి లోపల దెబ్బతిన్న కణాలు మళ్ళీ తిరిగి రాబో. సో మీ చెవిలో ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, ఆనందంగా మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి. మరి మంచి మ్యూజిక్ అంటే ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి. ఇప్పుడు మీకోసం వచ్చేసింది మేడ్చల్ జిల్లా నుండి నరసింహమూర్తి, అభిరామ్, నిత్యాంజలి, రేవతి, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, సాయి, మాన్విత్. అలాగే వరంగల్ జిల్లా కాశీబుగ్గ నుండి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత అడుగుతున్నటువంటి వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ సుభాష్ చంద్రబోస్ సినిమా నుంచి హరిహరన్ అండ్ మహాలక్ష్మి పాడినటువంటి పాట, చంద్రబోస్ సాహిత్యం, మణిశర్మ సంగీతంలో వచ్చినటువంటి ఈ పాట.

సుభాష్ చంద్రబోస్ మూవీ నుంచి నేరేడు పళ్ళు అంటూ అద్భుతమైనటువంటి పాట విన్నారు కదా. నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు అంటూ ఆ పాటలో హీరోయిన్ కళ్ళను నేరేడు పళ్ళతో పోల్చి మురిసిపోయారు. ఓకే, మురిసిపోవడం వరకు ఓకే, కానీ వర్షాకాలంలో గనక ఆ నేరేడు పళ్ళను చూసి మురిసిపోయి ఠక్కున తినేశారు, హాస్పిటల్ పాలు కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను, మీరేం చేస్తారు వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 10:29:56 దాటి అలా అలా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మనమున్నాం ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ 2001 నుంచి 2005 మధ్యలో వచ్చినటువంటి పాటలు మనం వింటూ ఉన్నాము. వాటిలో హిట్ సాంగ్స్ అన్ని కూడా వింటూ ఉన్నాము. మీకు నచ్చిన పాటలను కూడా మీరు మెసేజ్ చేయండి అనగానే కుప్పలు తిప్పలుగా మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకోసం వచ్చేసింది సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా, సత్యం, శారద, సుధీర్, శోభా, శ్రీధర్, రవి, అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి, నమస్కారం అంటూ మెసేజ్ పంపించారు. ప్రకాష్ ఫ్రమ్ దిల్సుఖ్ నగర్ నుంచి, అలాగే శుభోదయం, గుడ్ మార్నింగ్ అంటూ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అఖిల్, అరుణ, రాజేందర్, అపర్ణ, రాజేశ్వర్ వీళ్ళందరూ మెసేజ్ పంపించారు. మరి వీళ్ళు అడుగుతున్నటువంటి పాట ఏంటో తెలుసా? యస్, అద్భుతమైనటువంటి పాట. ఘర్షణ నుంచి 2005 రిలీజ్ అయినటువంటి ఘర్షణ 2004 రిలీజ్ అయినటువంటి ఘర్షణ మూవీ నుంచి జీన్ శ్రీనివాస్ పాడినటువంటి పాట, అలాగే కులశేఖర్ సాహిత్యం, హరి జయరాజ్ కంపోజిషన్లో వచ్చినటువంటి మంచి పాట ఇప్పుడు మీకోసం నేను రెడీ చేసి ఉంచాను. ఓకే, రైట్, లేట్ చేయకుండా విందాం. స్టే ట్యూన్డ్.

0: క్షణము వినంచి అదిరిపోయే పాట విన్నారు కదా. ఇంత మంచి పాట వినిపిస్తూ ఉన్నా కూడా ఇంతకు ముందు చెప్పిన మాటే మీ బ్రెయిన్లో తిరుగుతూ ఉంది కదా, ఏంటది అంటే నేరేడు పళ్ళు. పళ్ళు తినడానికి కూడా ఒక సీజన్ కావాలా అంటే ఎస్, పళ్ళు తినడానికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ వర్షాకాలంలో ఈ నేరేడు పళ్ళు తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పిందే మీ బ్రెయిన్లో అలా తొలిచేస్తుందని నాకు అర్థమైంది. దానికి ఎందుకు అన్నారు అనేది నేను చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
5: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:38 అలా దాటి ముందుకు వెళుతూ ఉంది. మనము నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటూ మండే అంటే కొంచెం ట్రెండీగా ఉంటుంది, అలాగే కొంచెం బిజీ బిజీగా ఉంటుంది. అంటే కొత్త పనులన్నీ స్టార్ట్ చేయడానికి ఉన్న పనులన్నీ కూడా అన్నీ ఒకటే రోజు చేయాలన్న మీద పడిపోయాయన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కొంచెం రిలాక్స్ అవుతూ అంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటే పనులన్నీ ఈజీగా అయితే అనేది గుర్తుపెట్టుకోండి. సరే అయితే మరి ఈ విషయంతో పాటు వర్షం పడగానే వాతావరణంలో తేమ పెరిగి నేరేడు పండ్ల పల్చని తొక్కపై బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయట. అందుకోసమే వర్షాకాలంలో వీటిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అన్నారు. అంటే మనం ఎంత కడిగినా ఆ సూక్ష్మరంధ్రాల్లో ఉండే మురికి పూర్తిగా అవ్వద్దు. వీటిని అలాగే తింటే కడుపు నొప్పి, అజీర్తి, ఇక చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆల్రెడీ జలుబు, దగ్గు, ఆస్తమా ఉన్న వాళ్ళైతే ఈ సీజన్లో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే నేరేడు పండును శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. వర్షపు చలికి తోడు ఈ పండు తింటే గొంతులో కఫం పెరిగి శ్వాస తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది అని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మరి సీజనల్ ఫ్రూట్ అనేది తినడం అనేది మంచిదే, కానీ ఈ తినేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మన బాడీ కండిషన్స్ని బట్టి మనం తినడం చాలా మంచిది. ఏమంటారు, రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. రైట్, ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో అదిరిపోయే అంటే వైబ్రేటింగ్ సాంగ్. అంటే వైబ్రేటింగ్ సాంగ్, ఈ వైబ్రేటింగ్ సాంగ్ని ఎవరు అడిగారు అంటే ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజుగారు, రాజు, ఉమారాణి, వంశీ,

స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, అలాగే మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుండి దోనాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాఘ్విభాస్, విభు, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు. వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమా నుంచి. రవివర్మ పాడినటువంటి పాట, భాస్కర్ భట్ల రవికుమార్ సంగీతంలో, సాహిత్యంలో చక్రి గారు సంగీతాన్ని అందించినటువంటి ఈ అదిరిపోయే పాట, మీరైతే కాల్ని అసలు కింద ఉంచునే ఉంచరు తెలుసా, బాడీలో ఉండే ప్రతి పార్ట్.

ఏమన్నా ఏమన్నా కంపోజిషన్ ఆ చక్రి గారిది. ఇలాంటి అదిరిపోయే పాటలు, అదిరిపోయే పాటలతో పాటు మంచి మాటలు కూడా మీరు వినాలనుకుంటే ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.

0: లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇళ్లలో కామన్గా జరిగే ఫుడ్ వేస్టేజ్ కథ అనేది ఒకటి ఉంది తెలుసా. ఏంటి అని అంటే, డజన్ అరటిపండ్లు కొంటే 2 రోజులు తిని 3వ రోజు కల్లా అవి నల్లగా మగ్గిపోయాయని చెత్త బుట్టలో భారేస్తుంటారు. అవునా కదా. అయితే ఈ తలనొప్పికి దక్షిణ కొరియా వాళ్ళు ఒక అద్భుతమైన ఐడియా కనిపెట్టారు. ఏంటో అన్నీ మిగతా వాళ్ళందరూ కనిపెట్టారు, మనకు అస్సలు ఉంచట్లేదు కదా. అలా ఏమనుకోకండి, మీరు కూడా కొంచెం దూరదృష్టితోటి కొంచెం నిస్త పరిశీలనతో చేస్తే కనిపెట్టడానికి చాలా విషయాలు ఉంటాయి. మరి అరటిపళ్ళ విషయంలో వాళ్ళు కనిపెట్టినటువంటి ఆ క్రేజీ విషయం ఏంటో నేను చెప్తాను. చెప్పే ముందు మంచి పాట మీకోసం వినిపిస్తాను. ఏంటో ఆ పాట అని అంటే, ఎస్, క్రేజీ సాంగ్. ఎస్పెషల్లీ ఈ పాటను అడిగిన వాళ్ళు సిరికొండ మండలం నామ నందిన గ్రామం నుంచి శ్రీరామ, హనుమాన్లు, వసంత, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ కుటుంబ సభ్యులు, కరీంనగర్ అమ్మని గుర్తు నుంచి బొమ్మదేవి లక్ష్మీనారాయణ, విజయ్, అభినయ్, సాయి కిరణ్, అలాగే సతీష్, సునీత, రిషిత, సుచిత్ర సర్కిల్, రామరాజనగర్, హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు. వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట 2002లో వచ్చినటువంటి ఆది మూవీ నుంచి మల్లికార్జున సునీత పాడినటువంటి పాట. చంద్రబోస్ గారు సాహిత్యాన్ని అందించారు, అలాగే మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: నేను కూడా ఇవ్వనే ఇవ్వను ఇవ్వను అంటున్నా కూడా అబ్బా అప్పటి నుంచి గట్టిగా లాగేస్తుంది తెలుసా ఎవరు నా నెక్స్ట్ వచ్చేటటువంటి ఆర్జే. హాయ్ హాయ్ హాయ్ హాయ్ జరా,
1: అసలు రమేష్ వస్తేనే ఆ వైబే వేరబ్బా స్టూడియోలో.
0: అలా అంటావా? ఇంతకీ మై డియర్ లిజనర్స్, ఈ వాయిస్ ఎవరిదో మీరు గుర్తుపట్టారా? గుర్తుపట్టారా? గుర్తుపట్టారా? ఒకసారి మీరు.
1: నేను మీ రేడియో నేస్తాం పద్మిని.
0: యా పద్మిని వచ్చేసింది. ఇక చూసావా, ఇవ్వద్దు ఇవ్వద్దు అని అక్కడ హీరో హీరోయిన్ మాట్లాడుకుంటూ ఉంటే నేను కూడా ఇవ్వను అంటుంటే వద్దు నాకు కావాలి ఇక్కడ కావాల్సిందే నాకు మైక్ నా మైక్ నాకు ఇచ్చానండి. అందుకోసమే ఒకసారి మరి పద్మిని వచ్చిందంటే మంచి మంచి మాటలు పసందైన పాటలు ఉంటాయి అన్నట్టు. పద్మిని ఒక ఒక మాట చెప్పు. చాలామంది ఇళ్లలో ఏం చేస్తుంటారంటే అరటిపండు కొంటూ ఉంటారు. అరటిపండు కొన్న తర్వాత అవి 2-3 రోజుల్లోనే పండిపోయి మగ్గిపోయి అవి చెత్తబుట్టులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దీని నుంచి బయటపడాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం?
1: అసలు ముందు చెప్పాలంటే నేరేడు పళ్ళు గురించి చాలా బాగా చెప్పారు రమేష్, నేను వింటూ వచ్చాను. ఇక అరటి పళ్ళు గురించి చెప్పాలంటే చూడడానికి బాగుండకపోయినా అలాంటి పళ్ళే చాలా శ్రేష్టం. ఎందుకంటే పైకి నల్లగా ఉన్నా అవి తీసి ఇంట్లో పిల్లలు ఉంటే చిన్న చిన్న ప్యాన్ కేక్స్ వేయచ్చు, గోధుమ పిండి కానీ రాగి పిండి కానీ కలిపి, లేదా మిల్క్ షేక్ చేసి ఇచ్చేసేయండి, ఎంత బాగుంటుందో.
0: నువ్వు చెప్తూ ఉంటేనే నా నోరు కొంచెం అలా అనిపిస్తుంది. ఏదేమైనా కూడా నీకు ఒక టిప్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ టిప్ నాది కాదు, దక్షిణ కొరియా వాళ్ళు ఈ అరటిపళ్ళ ఇలాగ అంటే రోజు రోజుకి ఒకటేసారి ఒక డజన్ తెచ్చిపెట్టుకుంటు 2 రోజుల్లో మెత్తబడిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా, దానికి సంబంధించి దక్షిణ కొరియా వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ ఒక చిన్న ట్రిక్ చేస్తేవారు. అది ఏంటి అనేది నేను చెప్తాను. ఓకేనా?
1: చెప్పండి.
0: వెల్ మై డియర్ లిజనర్స్, మరి మీకు చెప్పేకి ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల ఆనందం.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
4: నాకు ఐటీ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది.
5: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ కూడా వచ్చేసినట్లే. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్, ఎక్సలెంట్ ప్లేస్మెంట్స్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయణం పొందే అద్భుతమైన అవకాశం.
6: ఐపీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org. ఐసెట్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.
7: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలనించే సంపూర్ణ వినోదం. సండే టు సాటర్డే 1 banana a day పేరుతో దక్షిణ కొరియాలోనే ఈ మార్ట్ అనే ఒక సూపర్ మార్కెట్లో ఒక వినూత్నమైన ప్యాక్ అమ్ముతున్నారు. ఏంటి ఇందులో స్పెషల్ అంటే, ఇందులో ఒకే ప్యాక్లో 7 అరటిపండ్లు ఉంటాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే, అవి 7 వేరు పక్వ దశల్లో ఉంటాయి. అంటే మొదటి పండు ఈరోజు తినడానికి పసుపు రంగులో ఉంటే, మిగిలిన

అనేవి లైట్ పసుపు నుంచి ఆకుపచ్చ రంగు దాకా వేరువేరు స్టేజ్లు ఉంటాయి అన్నమాట. ఈరోజు ఒక పండు తింటే రేపటికల్లా రెండో పండు దానంతట అదే పండుతుంది. అలా వారం మొత్తం రోజుకో ఫ్రెష్ అరటిపండు మన చేతికి దొరుకుతుంది అన్నమాట. ఎంత సింపుల్ అండ్ స్మార్ట్ ఐడియా కదా. ఆహారాన్ని వృధా చేయకుండా కాపాడే ఇలాంటి క్రేజీ మరి కొత్త ఐడియాలను మనం కూడా ఖచ్చితంగా స్వాగతించాల్సిందే కదా. మన దగ్గర కూడా ఇలాంటి ప్యాకింగ్ వస్తే ఎంత బాగుంటుందో కదా. మరి మీరేమంటారు, థింక్ డిఫరెంట్, సేఫ్ ఫుడ్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు ప్రతిరోజు వినాలనుకుంటే ఏం చేయాలి, ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మరణించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే అద్రిపోయే పాటలు కదా. ఇక ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇక మీ సురభి రమేష్ టాటా బాయ్ బాయ్ చెప్పే సమయం వచ్చేసింది. మరో షోలో మరిన్ని మంచి మాటలు, పసందైన పాటలు వినిపిస్తాను. ఇప్పుడు మాత్రం మీకోసం ఒక వండర్ఫుల్ ట్రాక్, మీకోసం అంటే ఈరోజు మెసేజ్ పంపించినటువంటి ప్రతి ఒక్కళ్ళ కోసం ఒక వండర్ఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. ఫ్రమ్ గజని మూవీ నుంచి టిప్పు అండ్ సుజాత పాడినటువంటి పాట, బేటూరు సాహిత్యం హరీష్ జయరాజ్ కంపోజిషన్లో, అదిరిపోయే పాట.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఉదయం అల్పాహార పథకం ప్రారంభమైంది. హైదరాబాద్లోని రాజ్భవన్ బడిలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది అక్కడి విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. ఈ పథకంతో రాష్ట్రంలో 140,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రాటిస్లావాలో స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. అనంతరం స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినిని కూడా కలుస్తారు. యూపీఐ వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన రైలు విమాన కనెక్టివిటీ, పారిశ్రామిక కారిడార్లు వంటి కార్యక్రమాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను మారుస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు కూడా ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2026 ర్యాంకుల్లో ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 19వ ర్యాంకు సాధించింది. గత ఏడాది 24వ ర్యాంకు సాధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ ఏడాది 5 స్థానాలను మెరుగుపరుచుకుంది. ఈ రోజు నుంచి పాఠశాలలు తిరిగి తెరుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఆయా రూట్లలో ఎక్కువ బస్సులు వెళ్లేలా చూడాలని చెప్పారు. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షాలు పడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 అవుతోంది. మరికొద్ది క్షణాల్లో మనందరికి ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పీఎం ఆవాస గృహాలను నిర్మించాం.
2: జబ్ ఏక్ పరివార్ కో అప్నా ఘర్ మిల్తా తో ఉస్కా ఆత్మ సమ్మాన్ బఢ్ జాతా వో అప్నా వర్తమాన్ సుధారనే కే సాథ్ హీ బెహతర్ భవిష్య కే బారే మే సోచనే లగ్తా.
1: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి,

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ఈరోజు జూన్ 15. మరి ఈరోజుకి సంబంధించి ఒక గొప్ప విషయం ఉంది. మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి రోజున వారిని స్మరించుకుంటూ ఈనాటి గుర్తుకొస్తున్నాయి. తెలుగు సాహిత్యంలో ఒక వెలుగు కిరణం శ్రీశ్రీగారు. తెలుగు జాతి గర్వించే మహాకవి, ప్రజాకవి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆధునిక తెలుగు సాహిత్యపు దశను దిశను మార్చిన రచయితల్లో శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఒకరు. మరి వారికి సంబంధించి ఎన్నో విశేషాలు మన ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఈరోజు మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటున్నాం మన ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. శ్రీశ్రీ గారి గురించి అందరికీ చాలా మటుకు తెలిసిన విషయాలే. కొన్ని అన్టోల్డ్ ఫ్యాక్ట్స్ వారి గురించి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీ రేడియో నేస్తం పద్మిని. 1950 తెలుగులో మొట్టమొదటిగా వచ్చిన డబ్బింగ్ సినిమా ఆహుతికి శ్రీశ్రీ గారు రచించిన మాటలు పాటలతో ప్రారంభమైన ఆయన సినీ గేయ ప్రస్థానం 1982 వరకు నిరాటంకంగా కొనసాగింది. దాదాపు 50 చిత్రాల వరకు సినీ సాహిత్యాన్ని అందించారు వారు. ఒక ప్రముఖ పత్రికలో సబ్ ఎడిటర్గా ఉద్యోగాన్ని మొదలుపెట్టారు. వారికి మన ఆకాశవాణితో కూడా సంబంధం ఉంది, ఆత్మీయత ఉంది. అదే ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో కొన్ని రోజులు పనిచేసి ఆ తర్వాత కొన్ని వార్తాపత్రికల్లోనూ శ్రీశ్రీ గారు పనిచేశారు. తెలుగు రచనల్లో తొలి అభ్యుదయ కవి శ్రీశ్రీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సామాన్యుల స్వరం వారి కలం. మహాప్రస్థానంతో ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేశారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. వారిని గురించిన మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, మహాకవి శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. 1964 వచ్చిన బొబ్బిలి యుద్ధం చిత్రం మనందరికీ గుర్తుండే ఉంటుంది. శ్రీశ్రీ గారితో అందాల రాణివే నీవెంత జానవే అన్న గీతాన్ని రాయించారు దర్శక నిర్మాత సీతారాం గారు. కానీ వారికి అనిపించింది ఈ సినిమాలో ఒక జావళి కూడా ఉంటే ఎంతో బాగుంటుంది అని. అప్పుడు సీతారాం గారు అలా అనుకొని ధైర్యం చాలలేదు టైంకి. మరి వారు ఏం చేశారో తెలుసా, సంగీత దర్శకుడు సాలూ రాజేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి వారితో శ్రీశ్రీ గారిని అడిగించారట. అంతే, నిన్ను చేర మనసాయరా స్వామి తనువార నిన్ను చేరరా అంటూ ఒక అద్భుతాన్ని, అద్భుతమైన జావళిని అలవోకగా రాసిచ్చేశారట శ్రీశ్రీ గారు. మరి ఆ పాట వినేద్దామా?

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:18 దాటి 18 సెకండ్లు. మహాకవి శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. అయితే శ్రీశ్రీ గారు అంటేనే ఎక్కువ మంది విప్లవ గీతాలు లేదా అంటే ఉద్యమంలో పాడే పాటలనే అనుకుంటూ ఉంటారు. కానీ ఎన్నో అద్భుతమైన పాటలు అందించారు శ్రీశ్రీ గారు. ఒక మచ్చు తునకకి అగాధమవు జలనిధిలోన ఆణిముత్యమున్నట్టులే, శోకాల మరుగున దాగిన సుఖమున్నదిలే అనే పంక్తులు శ్రీశ్రీ గారు ఒక్క విషయాన్ని ఎంత స్పష్టంగా, అర్థవంతంగా, లోతుగా, బలంగా, గంభీరంగా చెబుతారు అనడానికి నిదర్శనమే ఈ పాట. అయితే ఇప్పుడంటే చాలా ఇన్స్పిరేషనల్ పాటలు, ప్రేరణ కలిగించే పాటలు వచ్చాయి. కానీ 60ల 70ల దశకంలో చూస్తే ఎప్పటికీ ప్రేరణనిచ్చే పాటల్లో ముందు వరుసలో ఉండే గీతం వెలుగునీడల చిత్రం నుండి ఈ పాట.

ఈ పాటలోని నాగేశ్వరరావు గారిని చూస్తే ఆయన మన ఆల్ ఇండియా రేడియో స్టూడియోలో నుంచి అని పాడుతూ ఉంటారు ఈ పాట. నిజంగానే శ్రీశ్రీ గారు ఎంత అద్భుతంగా ఒక ఎలాంటి వర్గానికైనా అర్థమయ్యేటట్టు ఈ పాటను రాశారు కదా. పగలు వెనుక చీకటి, అలాగే వెలుగు తర్వాత చీకటి, పగలు తర్వాత రేయి, ఇలా ఎలాంటి కష్టాలున్నా మనం పైకి లేవాలి, సాగిపోతూ ఉండాలని ఎంతో అర్థవంతమైన పాట వెలుగునేడు చిత్రంలో ఉంది. ఇదే సినిమాలో పాడబోయే భారతీయుడా అనే పాట కూడా, అసలు ఆ పాట లేకుండా జెండావందనం కార్యక్రమమే ఉండదేమో, ఏమంటారు? ఇంకా బోలెడన్ని సంగతులు ఉన్నాయి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, మహాకవి శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం. పద్యాన్ని ఎలుగెత్తి పాడటానికి కావలసిన రెండు ముఖ్య లక్షణాలు రైమ్, రిథం, అంటే యమకం, తాళం, ఇవే అని తన కవితల్లో గుప్పించారు మహాకవి శ్రీశ్రీ. మన తెలుగు భాష పరిమళాన్ని, గొప్పతనాన్ని ప్రపంచమంతా చాటి చెప్పి ఎందరో యువకవులకు దిక్సూచిగా సమున్నత స్థానంలో నిలిచారు శ్రీశ్రీ గారు. ఇక ఒక విషయం చెప్పుకోవాలి, గుడిగంటల సినిమా. గుడిగంటల చిత్రంలో ఒక పాటలోని ఎందరో కవుల గొప్పతనాన్ని వారి పాటలో వర్ణించారు ఈ మహాకవి. మరి ఆ పాట మనందరికోసం.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు, చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు, శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం మేము కూడా అంటూ శ్రోతలు చాలామంది ఎంతో అభిమానంగా సందేశాలు పంపిస్తున్నారు. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞులమండి. డాక్టర్ చక్రవర్తి చిత్రం, అసలు ఈ చిత్రంలో పాట వినకుండా శ్రీశ్రీ గారి గురించి మనం ఏది పూర్తి చేసుకోలేమనిపిస్తుంది. డాక్టర్ చక్రవర్తి చిత్రంలో మనసును మనసే పాట ఎంత నిండుగా రాశారు శ్రీశ్రీ గారు. అసలు మొదటిగా ఆ పాట విన్నవాళ్ళు అందరూ అసలు ఇది శ్రీశ్రీ గారి పాట అని ఆశ్చర్యపోయేవారట. వారి కలం అనే కత్తికి రెండు వైపులా పదినే అంటారు. ఒకవైపున సాహిత్యపరమైన ప్రయోగాలు చేస్తూనే మరోవైపున సినిమాలకు అజరామరమైన పాటలు అందించారు శ్రీశ్రీ. భావకవిత్వం వైపు ఒకవైపు నుండి అభ్యుదయ కవిత్వం, దిశగా అడుగులు వేసిన శ్రీశ్రీ పాటల విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ రెండింటినీ అత్యద్భుతంగా ఆవిష్కరించారు సినిమా పాటల దీంట్లో. అందుకనే ఉప్పెన్లా విరుచుకుపడే కవితలను అందించారు శ్రీశ్రీ. మరి ఉప్పెన్లా విరుచుకుపడే కవితలతో పాటు ఊహాలోకాల్లో తేలియాడించే పాటలు రాయడం విశేషం. మరి డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి ఆ అద్భుతమైన పాట

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారే హిందుస్తాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్తాన్ మే చేతనా భర్ దేతా.
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: అసలు అలనాటి మహాకవి శ్రీశ్రీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. వారి పాటలంటేనే ఎంత మంచి పాటలున్నాయో పరవశించిపోతున్నాం అంటున్నారు శ్రోతలు, ఎన్నో సందేశాలు పంపిస్తున్నారు. అయితే 1950 మహాప్రస్థానం పేరుతో గీతాల సంపుటి మొదటిసారి ప్రచురితమైంది. ఇక 1956 మరో ప్రపంచం రేడియో నాటికల సంపుటి రచించారు శ్రీశ్రీ గారు. ఇంకొక విషయం చెప్పిన సరదైన విషయం శ్రీశ్రీ గారి గురించి. హాస్య నటులు రాజ్బాబు గారు శ్రీశ్రీ గారి తోడల్లుడు. శ్రీశ్రీ గారి మరదల్ని రాజ్బాబు గారు పెళ్లి చేసుకున్నారు. అయితే శ్రీశ్రీ గారి స్నేహితులు, రాజ్బాబు గారి స్నేహితులు అందరూ ఆట పట్టించేవారట. హాస్యం విప్లవం ఒక దగ్గర చేరు.

అని ఛలోక్తులు వేసేవారట వారందరూ. శ్రీశ్రీ గారు ఒక తరహా పాటలు, ఒక జోనర్ గీతాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇందాక చెప్పుకున్నట్టు రచనలో ఎంతో వైవిధ్యం చూపించి అన్ని రకాల పాటలు రాశారు. విప్లవ గీతాలు, భావాత్మక గీతాలు, దేశభక్తి ప్రణయ గీతాలు, విరహ గీతాలు, విషాద గీతాలైన ఆయన కళ నుండి అలవోకగా జారువారాయి. మరి ఆరాధన చిత్రం నుండి ఒక మంచి పాట మనందరి కోసం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:39 దాటి 14 సెకండ్లు. అసలు ఇలాంటి అద్భుతమైన పాటలు వింటుంటే నేను కూడా మీతో పాటు పరవశించిపోతున్నాను. స్టూడియోలో ప్రాసకు శ్లేషకు శ్రీశ్రీ గారు పెట్టింది పేరు. తెలుగు సాహిత్యంలో నూతన పదశబ్ద ప్రయోగంతో చూపించారు వారి కలం ధాటిని. తన రచనా వ్యాసంగాన్ని తన 7వ ఏటనే ప్రారంభించారు. అయితే అందుబాటులో వచ్చిన ఒక అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొని 8వ ఏటనే ఆ పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ఆయన శ్రీశ్రీ గారు ఏదైనా రాసేటప్పుడు ఏది ఉంటే అది, ఏది అందుబాటులో ఉంటే కాగితమో పుస్తకమో అగ్గిపెట్టి వెనక భాగంలో కూడా రాసేసేవారట. అంతటి రచనా తృష్ణ శ్రీశ్రీ గారిది. సామాజిక స్పృహతో ఎన్నో రచనలు అందించారు. ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహాకావ్యం మహాప్రస్థానం అనేవారు అప్పటి కవులందరూ. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, మొదటి రాజాలక్ష్మి ఫౌండేషన్ పురస్కార గ్రహీత మన శ్రీశ్రీ గారు.

గోరింటాకు చిత్రం నుండి అద్భుతమైన పాట విన్నారు. అలాంటి మహాకవులు, ఎందరో మహానుభావుల రుణాన్ని మనం ఎలా తీర్చుకోగలం? ఎలా తీర్చుకోగలం అంటే, వారు అందించిన ఆణిముత్యాల లాంటి పాటలు వింటూ, అందిన మన వివిధ భారతి వేదిక వింటూ. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dpog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, మహాకవి శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, అక్షరం మనసును కదిలిస్తుంది, తలుచుకుంటే ప్రపంచాన్ని శాసిస్తుంది అనేవారు శ్రీశ్రీ గారు. ఈ మాటలను అక్షరాలా నిజం చేసి చూపించారు. ఇంకొక విషయం చెప్పనా, 70వ దశకంలో తెలుగులో మొట్టమొదటిసారిగా పదబంధ ప్రహేళిక అంటే ఏదో అనుకుంటున్నారు కదా, ఏం కాదండి, క్రాస్వర్డ్ పజిల్. తెలుగులో మొట్టమొదటి క్రాస్వర్డ్ పజిల్ని ప్రవేశపెట్టింది కూడా మన మహాకవి శ్రీశ్రీ గారే.

0: మనుషులు మారాలి చిత్రం నుండి ఆ పాట విన్నారు. ఈ పాటలో జన్మదినం అంటూ శ్రీశ్రీ గారు రాసిన అసలు మహానుభావుల జన్మదినమైనా వర్ధంతి అయినా వారి పాటలతో మనం సదా వారిని స్మరించుకుంటూనే ఉంటాం మన ఆకాశవాణి వివిధ భారతిలో.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
2: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ సే హమారీ సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. స్టూడియోల సమయం పరిగెట్టిస్తోంది. 11:49 దాటి 13 సెకండ్లు. శ్రీశ్రీ గారిని గుర్తు చేసుకుంటున్నాం. తెలుగు సినీ పాటకు తన రచనతో జాతీయ గౌరవాన్ని దక్కేలా చేశారు శ్రీశ్రీ గారు. వారి భావవేశానికి అక్షర రూపం తెలుగు వీరలేవరా అనే పాట. అల్లూరి సీతారామరాజు సినిమాలో ఆయన రాసిన ఈ పాట అసలు చెప్పగలమా? ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు జాతి గౌరవ గీతం అంటే అతిశయోక్తి కాదేమో అని నేనంటాను, మరి మీరేమంటారు? అల్లూరి సీతారామరాజు గారి పోరాటాన్ని మొత్తం ఒక్క పాటలో వివరించారు ఆ మహాకవి. మరి ఆ పాట వినేద్దామా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు తెలుగు సాహితీ ఆకాశంలో నిత్యం ప్రకాశించే ధృవతార, విప్లవ కవిత్వ యుగకర్త శ్రీశ్రీగారు అంటూ, వారికి మా తరఫున కూడా ఘన నివాళి అంటూ మనకి సందేశం పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణరావు గారు, కరీంనగర్ నుండి. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. తన రచనలతో ఎంతో మందిని చైతన్యపరిచిన ఈ మహాప్రస్థానకర్త 1983 జూన్ 15 స్వర్గస్థులైనారు. భౌతికంగా మనతో లేకపోయినా ఎన్నో సహస్రాబ్దాల పాటు వారి రచనలతో చిరంజీవి, అమరజీవి శ్రీశ్రీగారు. ఆయన సాగించిన అక్షర ప్రయాణం అనితర సాధ్యంగా నిలిచింది. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఆయన సాహిత్యాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తోంది వివిధ భారతి. ఆయన అందించిన సాహితీ సౌరభాలు, రచనలు ఇప్పటికీ ఎప్పటికీ సజీవమే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఒక్కటి ఆహుతిచ్చాను అన్న మహాకవికి శతాధిక నమస్సులంటోంది మీ రేడియో నిస్తం పద్మిని.
2: ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తం.

0: 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:06 దాటి 50 సెకండ్లు. మరి జూన్15 ఈరోజు తర్వాత మళ్లీ పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. పెళ్లిళ్ళో పెళ్లిళ్ళు, పెళ్లి బాజా మోగబోతోంది చాలా చోట్ల. పచ్చని మామిడాకు తోరణాలు, కొబ్బరి తాటాకు పందిళ్ళు, మంగళ వాయిద్యాలు, ఆహా, పెళ్ళంటేనే సంబరం కదా. సంతోషమైన వేడుక ఎవరికైనా. ఒకప్పుడు 5 రోజులు 3 రోజులు పెళ్ళిళ్ళు, వాటి స్థానంలో డెస్టినేషన్ వెడ్డింగ్, థీమ్ వెడ్డింగ్ అంటూ ఎన్నో కొత్త రకాలు వచ్చేసాయి. కానీ పెళ్లి సంబరాలు చేసుకుంటున్నారు అందరూ. అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ ఒక్కరు మాత్రం బాధపడుతున్నారు. ఎవరో తెలుసా? పుడమి తల్లి బాధపడుతోంది. ఎందుకు? పుడమి తల్లి భూదేవత ఎందుకు బాధపడుతోంది? ఏమై ఉంటుంది? ఆలోచించండి, మాట్లాడుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీరు విన్న ఆ పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం గారు బృందంతో కలిసి ఆలపించారు. సంగీతం కోటి, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. అసలు శాస్త్రి గారు పెళ్ళి ఇలా చేసుకోవాలి, పెళ్ళంటేనే ఇలా ఉంటుంది అంటూ పట్టుచీరలు, ఆభరణాలు, మంగళ తోరణాలు, మంగళ వాయిద్యాలు, ఆహా ఎంత బాగా వర్ణించారు కదా. అందుకనే అంటాం పెళ్ళంటేనే ఒక సంబరం, పెళ్ళంటేనే ఒక వేడుక. మరి ఈరోజు పోలెడని పెళ్లి గురించి విశేషాలు నేను మీతో చెప్పబోతున్నాను చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. పెళ్ళంటే ఆషామాషీ పెళ్ళిళ్ళు కాదు, చాలా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పెళ్ళిళ్ళు గురించి మాట్లాడుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు, నేను మీ పద్మిని. ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న అమ్మా నాన్నల పెళ్లి ఫోటోలు ఆల్బమ్ లేదా మీ పెళ్లి ఫోటోల ఆల్బమ్ తీసి చూడండి, తేడా స్పష్టంగా తెలుస్తుంది. నేను చెప్పక ముందే తెలుస్తుంది. ఎలాంటి ఆర్భాటాలు, ఆడంబరాలు లేకుండా సింపుల్గా ఆనందంగా పెళ్ళిళ్ళు జరిగేవేమో అనిపించడం లేదా అనిపిస్తుంది ఒకసారి తీసి చూస్తే. ఎందుకో తెలుసా, ప్లాస్టిక్ వాడకాన్ని అస్సలు లేకుండా పచ్చగా అరిటాకుల్లో భోజనం, మన సాంప్రదాయ వంటలు, ఆహా నోరూరిపోతుంది నాకైతే. అవును, నిజమే అనిపిస్తుంది కదా. అందుకే అలాంటి పెళ్లి వేడుకల్ని మళ్ళీ జరుపుకోమంటున్నారు మన పర్యావరణవేత్తలు. అవును, ఎన్విరాన్మెంటలిస్ట్ అందరూ ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్ని చేసుకోమని చెప్తున్నారు. వీటికి చాలానే పేర్లున్నాయి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని తప్పకుండా చెప్పుకోవాలి. ఈ తరం కొంతమంది జంటలు అవే ఎకో ఫ్రెండ్లీ, ఆర్గానిక్ లేదా జీరో వేస్ట్ వెడ్డింగ్స్, ప్లాస్టిక్ వెడ్డింగ్స్, వీటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇవన్నీ వింటుంటే వీటి పేర్లేవో కొత్తవిగా అనిపిస్తున్నాయి, కానీ పేర్లు కొత్తవే కానీ వాటిలో వాడే పద్ధతులు, అవలంబించే పద్ధతులన్నీ పాతవే. మరి వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దొంగోడు చిత్రం నుండి వలీషా బాలాజీ చిత్రా బృందం ఆలపించిన పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ప్రకృతి పులకించేలా సంబరాలు చేసుకుంటూ స్ఫూర్తి నింపుతున్నారు కొంతమంది యువజంటలు. ఉదాహరణకి ఇటీవల నల్గొండ జిల్లాలో ఒక జంట తన పెళ్లి వేడుకల్ని పూర్వ సాంప్రదాయం ప్రకారం చేసుకుని ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ పర్యావరణ హితంగా పెళ్లిళ్ళు ఎలా చేసుకోవచ్చు, అసలు మీరేమనుకుంటున్నారు? నాతో చెప్పండి. 0402324052 ఈ నంబర్కి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ లేని పెళ్లిళ్ళు చేసుకుంటే నేను కూడా సంతోషంగా ఉంటానంటోంది పుడమి తల్లి. కళ్యాణ వైభోగమే చిత్రం నుండి కళ్యాణ్ కోడూరి స్వీయ సంగీత దర్శకత్వంలో సునీతతో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన లక్ష్మీ భూపాల్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:25 దాటి 35 సెకండ్లు.
1: మీకు తెలుసా, ప్రపంచంలో

0: అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీకి ఖర్చ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు ఈ ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్ గురించి అని నేను మీరు మీ ఉద్దేశాలు నాకు సందేశం పంపించుకున్నాను. మనకి ఒక సందేశం పంపించారు నాగ్నాథ్ గుప్తా గారు, గోదావరి గుప్తా గారు, నిజామాబాద్ నుండి. ఫంక్షన్ హాల్స్లో ప్లాస్టిక్ గ్లాసులు మరియు ప్లాస్టిక్ విస్తర్లు పూర్తిగా నిషేధించాలి. ఫ్లెక్సీలు వాడకూడదు. ఇలా ఉంటే పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతాం అంటున్నారు. అద్భుతమైన సలహా సార్, మీరు అంటున్నది ఖచ్చితంగా నిజమే. అందుకనే చాలా మటుకు ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అనే ఈ ఎకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ పెళ్ళిళ్ళని కొత్త తరం జంటలు ఎందరో మొత్తం దేశమంతా చేసుకుంటున్నారు. వాటి గురించే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇంకా పోలెడన్ని పెళ్లి కబుర్లు ఉన్నాయి. అసలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు ఈ ఎకో ఫ్రెండ్లీ పెళ్ళిళ్ళలో, ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్లో ఏం వాడతారు, మరి వచ్చిన వాళ్ళకి అతిథులకి ఏమి ఇస్తారు, వాళ్ళు ఏం కట్టుకుంటారు, వాళ్ళు ఏం తింటారు, ఇలాంటి పోలెడన్ని విశేషాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఈ ఎకో ఫ్రెండ్లీ పెళ్లి విశేషాలు వార్తల అనంతరం మనం మాట్లాడుకుందాం. స్టూడియో క్లాక్ల సమయం 12:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు

ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుట్ రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడ ఆహార నిల్వలున్నాయని, కొరత ఏర్పడే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఈ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. ఫ్రాన్స్లో ఏవియన్ నగరంలో ఈవేళ నుంచి ప్రారంభం కానున్న 52వ G7 సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ సమావేశం గొప్ప సానుకూల పరిణామంతో ప్రారంభమవుతోంది. అమెరికా, ఇరాన్ దేశాలు తమ మధ్య 107 రోజుల పాటు జరిగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. అలాగే ప్రపంచ చరుము సరఫరాలో 5వ వంతు రవాణాకు ఉపయోగపడే కీలకమైన జలమార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను తిరిగి తెరిచాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీతో సహా G7 దేశాల నేతలు ఈ పరిణామం పట్ల హర్షం ప్రకటించారు. ఎటువంటి షరతులు, పరిమితులు లేని నౌకాయాన స్వేచ్ఛతో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను అత్యవసరంగా తిరిగి తెరవడం ఎంతో అవసరమని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం వరకు కొనసాగే G7 సదస్సు కోసం ఏవియన్ నగరంతో పాటు జెనీవా లేక్, జెనీవా ప్రాంతాన్ని ఒక అభేద్యమైన భద్రతా కోటగా మార్చారు. సదస్సు జరిగే వేదిక చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని రెడ్, బ్లూ జోన్లుగా విభజించారు. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారిత పాసల ద్వారా మాత్రమే ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఇంకొంతసేపట్లో G7 సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నేతలతో పాటు యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులకు అధికారికంగా స్వాగతం పలుకుతారు. భారత్, బ్రెజిల్, దక్షిణ కొరియా, కెన్యా, ఈజిప్ట్ దేశాలను భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించారు. వీటితో పాటు యుక్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు కూడా ఆహ్వానం అందింది. ఫ్రాన్స్ అధ్యక్షతన జరుగుతున్న G7 సదస్సు ప్రస్తుత సంవత్సరానికి కొన్ని కీలక ప్రాధాన్యతనిచ్చుకుంది. మితిమీరిన స్థూల ఆర్థిక అసమతూకాన్ని తగ్గించడం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం ఈ ప్రాధాన్యతలు ఉన్నాయి. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్ వాల్యూ చైన్స్ పటిష్టతను బలోపేతం చేయడం, ఆన్లైన్లో మైనర్లు, పిల్లల రక్షణ, ప్రధాన భౌగోళిక రాజకీయ సంక్షోభాల పరిష్కారంపై కూడా చర్చలు జరుగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఏవియన్ చేరుకుంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఏవియన్లో పర్యటిస్తారు. భారత్కే కాకుండా మొత్తం అభివృద్ధి చెందుతున్న దేశాలకు కీలకమైన అంశాలపై ప్రపంచ నేతలతో చర్చించేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 7వ సారి G7 సదస్సుకి హాజరవుతున్నారు. G7 సదస్సుల్లో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం అనేది శాంతి, భద్రత, అభివృద్ధి, పర్యావరణ స్థిరత్వానికి సంబంధించిన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో మన దేశం పోషిస్తున్న పాత్రకు, అందిస్తున్న సహకారానికి లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపును ప్రతిఫలిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడతను ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. భారత స్లోవేకియా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు తన పర్యటన మంచి అవకాశం కల్పిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో AI ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మన దేశానికున్న నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రికి ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ స్లోవక్ ఆతిథ్యం లభించిందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. స్లోవక్ విదేశాంగ మంత్రి స్వాగతం పలకడంతో పాటు ప్రవాస భారతీయులు కూడా సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో

0: ఇంత మొత్తంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని ఎల్నినో పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో ఆహారం కొరత ఏర్పడే అవకాశం ఉన్నదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మైండ్ మైండ్ సమ్మిట్లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
1: This year, because of the El Nino, I think we are preparing for not so good a monsoon. Of course, we have enough buffer stocks. Since last year, we have maintained, so there shouldn't be a food shortage. But for farmers, it will have an impact because this year, his income will be stressed out.
0: ఖరీఫ్ పంట కాలానికి సరిపడా మొత్తంలో ఎరువులు కూడా అందుబాటులో ఉన్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. అలాగే రాబోయే రబీ సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరా ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రారంభమవుతుందని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాలు కాను

చేపట్లో ఉన్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. అలాగే రాబోయే రబీ సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరా ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రారంభమవుతుందని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాలు కానుకల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక వినతి పత్రం దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఉద్దేశించి అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనూప్ ప్రకాష్ అవస్థి ఈ వినతి పత్రం దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థతో స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమస్య కోట్లాది మంది భక్తుల నమ్మకం విశ్వాసాలకు సంబంధించిందని పేర్కొంటూ, రామాలయానికి చెందిన విరాళాల నిధుల్లో అక్రమాలు, దుర్వినియోగం లేదా నిధులు మాయమైనట్లు వస్తున్న ఇటీవలి నివేదికలు దేశ విదేశాల్లోని భక్తుల్లో ఆందోళన కలిగించాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా రిప్రజెంటేషన్లో గుర్తు చేశారు. అయినప్పటికీ అధికారికంగా క్రిమినల్ విచారణ, ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం వల్ల ఈ విషయమై వ్యవస్థ స్పందించిన తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పిటిషనర్ వాదించారు. ఉత్తరప్రదేశ్లోని జవహర్లో గల నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి. దేశీయ పౌర విమానయాన రంగంలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి ఈ విమానాశ్రయమే నిదర్శనమని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో హిమాలయాల్లో సానుగుల దిగువ ప్రాంతంలో, పశ్చిమ బెంగాల్లో, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ మొదలైన చోట్ల విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. నిన్న రాత్రి బర్మింగ్హామ్లో నెట్బాక్స్టన్లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు భారత్ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. ఫీఫా ప్రపంచ కప్ 2006 ఫుట్బాల్ స్టేడియంలో ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు జరిగిన గ్రూప్ ఆఫ్ మ్యాచ్లో స్వీడన్ టునీషియాపై 5-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈరోజు జరగనున్న మరో మ్యాచ్లో గ్రూప్ హెచ్ పోటీలో స్పెయిన్ కార్పో వార్డీతో తలపడనుంది. శిష్యాలు మరొకసారి 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అవుట్రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీలో భారత్ పాకిస్తాన్ను ప్రారంభ మ్యాచ్లో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 30 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్, ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్ వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే కొబ్బరాకులతో కళ్యాణ మండపం, పచ్చని చెట్ల మధ్య తోటల్లో ప్రకృతి ఇచ్చిన వనరులతో ప్లాస్టిక్ అస్సలు వాడకం లేకుండా చేసుకునేవే ఈ ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్. దీని అంతటికీ ఒకటే మంత్రం, ఏంటో తెలుసా? మన గౌరవ ప్రధాని పిలుపునిచ్చినట్టు వోకల్ టు లోకల్. మరి ఆ విశేషాలేంటో మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: పెళ్లి పుస్తకం చిత్రం నుండి ఆ పాట విన్నారు. రచన ఆరుద్ర, సంగీతం కేవీ మహాదేవన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీలమ్మతో కలిసి ఆలపించిన ఆ అద్భుతమైన పాట. అందరి పెళ్లి పుస్తకాలు ఎంతో అందంగా ఉంటాయనే ఈ పాట చెప్తోంది. అయితే మరి ఇందాక నేను ఒక విషయం చెప్పాను, వోకల్ టు లోకల్, పెళ్లిలో పర్యావరణ హితమైన పెళ్లిళ్ళు, అందులో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్, ఆర్గానిక్ వెడ్డింగ్స్లో వోకల్ టు లోకల్ అంటే ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది, మీరు ఎలాగా ఈ ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్ని సపోర్ట్ చేస్తారు, నాకు మీ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే వోకల్ టు లోకల్ అంటే ఏంటి, ఎలాగా దాన్ని ఈ పర్యావరణహిత పెళ్లిళ్ళలో

ఇంక్లూడ్ చేయొచ్చు అంటే గోవా ఆధారిత ఉత్పత్తులు, స్థానిక రైతులు పండించిన కూరలు, బియ్యం, చిరుధాన్యాలు, మన సాంప్రదాయ వంటలతో పెళ్లి విందు. అందున అరిటాకులో పెళ్లి విందు, అస్సలు ప్లాస్టిక్ వాడకుండా. ఇక ఇంతే కదండి, స్థానికంగా దొరికే పూలు పళ్ళు, మన నేతన్నలు నేసిన చేనేతలు, అదిగో అక్కడే ఉంది కదా మరి వోకల్ టు లోకల్ అంటే. అన్ని స్థానికంగా దొరికేవే మీరు గమనిస్తే, మన పళ్ళు పువ్వులు కూరగాయలు బట్టలు ఇంకేంటి, మనం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకొని ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదంటున్నారు ఈ ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్ చేసుకుంటున్న జంటలు. పెళ్లిలో వధూవరులు వేసుకునే బట్టలతో పాటు పెళ్లికొచ్చిన అతిథులకి కానుక ఇచ్చే వస్త్రాలు కూడా అన్నీ స్థానికంగా చేనేతవే, అంటే స్థానికంగా ఉన్న నేతన్నలు నేసిన చేనేతల నుండే వాళ్ళు కొనుక్కొని ఆ బట్టల్ని అతిథులకి కానుక ఇస్తున్నారట. ఈ రకం పెళ్లికి వచ్చిన అతిథులు కూడా చేనేత వస్త్రాలే ధరించి వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకుంటున్న జంటలు. ఇక అతిథులకి సంతోషంగా ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ కుండీల మొక్కలు, జూడ్ జనపనారతో చేసిన చేతి సంచులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన ఇన్నోవేషన్స్ ఆవిష్కరణలు చేస్తున్నారు ఈ ఎకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్లో. మరి మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పెళ్లి పందిరి, పెళ్లి సందడి వినిపించేస్తున్నారు. పెళ్లి పాటలతో ఎంతో సందడిగా ఉందంటున్నారు శ్రోతలు. చాలా మంది మనకి సందేశాలు పంపిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఆ సినిమా నుండి ఆ పాట విన్నారు. పాడిన వారు కార్తిక్ మరియు హేమచంద్ర, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం మిక్కి జే మేయర్. మరి చైతన్య స్ఫూర్తిలో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్, ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మనకు ఒక సందేశం పంపించారు, వివాహ వేడుకల్లో ఇతరత్ర కార్యక్రమాల్లో వీలైనంత వరకు భోజనం పెళ్లి పందిరి అన్ని సాంప్రదాయ కొబ్బరాకులతో సాంప్రదాయ పద్ధతిలో ఉంటే బాగుంటుంది. కొబ్బరాకుల్లో అలంకరించి అరిటాకుల్లో భోజనం చేయాలి, అప్పుడే నిత్య కళ్యాణం, పచ్చతోరణం అంటూ అంటున్నారు జనగామ చంద్రశేఖర శర్మ గారు నిజామాబాద్ నుండి. అలాగే ఇంకొక సందేశం వచ్చింది మనకి, ఎవరు పంపించారంటే నాగనాథ్ గుప్తా గారు పంపించారు. వధూవరులు పెళ్ళిళ్ళలో ప్లాస్టిక్తో చేసిన ప్లాస్టిక్ బాల్స్ ఎక్కువగా తలపై పోసుకుంటున్నారు. అది అంత మంచి పద్ధతి కాదు. మన ఆచారం ప్రకారం తలంబ్రాలు ఒకటే వాడాలి. మళ్ళీ పూర్వ సాంప్రదాయాలతో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందంటున్నారు. అద్భుతమైన సందేశాలు పంపించినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు సార్.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఏ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
0: మరి చైతన్య స్ఫూర్తిలో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్, ప్లాస్టిక్ ఫ్రీ వెడ్డింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు ఇంచుమించు అన్ని పెళ్ళిళ్ళు అలాగే జరిగేవి. ఏదో డెవలప్మెంట్ అంటూ మార్పులు వచ్చేసాయి. కానీ మళ్ళీ ఈనాటి యంగ్స్టర్స్ ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ వెనక్కి వెళ్తున్నారంటూ మనకు సందేశం పంపించారు జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి. అయితే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన సంస్కృతి సంప్రదాయాల్ని గౌరవించడమే అతి ముఖ్యమని చెబుతున్నాయి ఇలాంటి పెళ్ళిళ్ళు. ఎలాంటి సంబరం వేడుకైనా ప్రకృతి పరిరక్షణ కోసం పర్యావరణ హితంగా ఉండేలా చేసుకుంటే మరింత వేడుక, మరింత ఆనందం, అందరికీ ఆరోగ్యం. మరి మీరేమంటారు?

వరుడు చిత్రం నుండి ఆ అందమైన పెళ్లిపాట విన్నాం కదా. సంగీతం మణిశర్మ, రచన వేటూరి సుందరరామూర్తి గారు, పాడింది హేమచంద్ర మరియు బృందంతో కలిసి ఆలపించారు. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. మనకి ఇంకొక సందేశం వచ్చింది. మనకు ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత అభివృద్ధి పెరిగినా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా, అందుకనే ఆ విధానంలోనే పెళ్లి చేసుకోవడం ప్రకృతికి కూడా ముద్దే అంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు, మీ అందరి మెసేజెస్కి మెనీ మెనీ థ్యాంక్స్, ధన్యవాదాలండి. స్టూడియో క్లాక్ల సమయం 12:57 దాటి 57 సెకండ్లు. ఆకాశవాణి, వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు ఒక ఫిల్మ్ గీతం విద్దాం. ఓజీ చిత్రం నుండి శృతి రంజని ఆలపించిన ఆ పాట, సంగీతం ఎస్ఎస్ తమన్, రచన కళ్యాణ్ చక్రవర్తి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలు తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: మన జనరంజని.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. మరి శ్రోత అరుణ గారు మనకు ఒక సందేశం పంపించారు. కాలంతో మనం ఇప్పుడు పరుగులు తీస్తున్నాం, కానీ ఎప్పుడు ఆ కాలం అంటే మన వెనక తరాలు ఆచరించిన పద్ధతులు ఎప్పుడు బాగుంటాయి, అందులో ఎన్నో మంచి కలిగించే రహస్యాలు దాగి ఉంటాయంటున్నారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్స్కి సంబంధించి వారు ఈ సందేశాన్ని మనకు పంపించారు. ఇప్పుడు విందాం సార్ చిత్రం నుండి శ్వేతమోహన్ ఆలపించిన పాట, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైమ్ లో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తెరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. వేసవి సెలవుల అనంతరం రాష్ట వ్యాప్తంగా ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార కేంద్రాలుగా మాత్రమే కాకుండా చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి విద్యాలయాలుగా అభివృద్ది చేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్టంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వేసవి సెలవుల అనంతరం రాష్ట వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు దాగి ఉందన్న ముఖ్యమంత్రి విద్యార్థుల వ్యక్తిత్వాన్ని, దేశ ప్రగతిని తీర్చిదిద్దే ఆలయాలు పాఠశాలలని కొనియాడారు.

0: విద్య గొప్ప సంపద అని, విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సర్కార్ బడుల్లో మౌలిక సదుపాయాలు పెంచుతున్నామన్నారు. నిపుణులైన ఉపాధ్యాయులున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలని మంత్రి కోరారు. హైదరాబాద్లోని రాజ్భవన్ బడిలో అల్పాహారం పాలు పథకాన్ని మంత్రి ఈ ఉదయం ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రోజు ఉదయం అల్పాహారంతో పాటు పాలు లేదా రాగిజావా అందించనున్నారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార కేంద్రాలుగా మాత్రమే కాకుండా చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి విద్యాలయాలుగా అభివృద్ది చేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. హైదరాబాద్లోని మల్లేపల్లి సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమానికి నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్తో కలిసి మంత్రి సీతక్క చిన్నారుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రీ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్లు పంపిణీ చేసి ప్రాథమిక పాఠశాలల్లో చేరనున్న చిన్నారులకు విద్యారంభ ధ్రువపత్రాలు అందజేశారు. మహబూబ్నగర్ జిల్లాను సాగునీటి పరంగా అభివృద్ది దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాబోయే రెండేళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఆకాశవాణితో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడుతూ,
1: ఏ కలలైతే కన్నారో పాలమూరు జిల్లా ప్రజలు, వ్యవసాయదారులు ఆ కలలైతే నిజం చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా పాలమూరు రంగారెడ్డిని ఒక బాధ్యతగా, పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఒక బాధ్యతగా ఈ పనిని పరిపూర్ణంగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం.
0: ఎల్ఐజి ఎంఐజి ఇళ్ల కోసం కోర్ అర్బన్ ఏరియా ఎకానమీ పరిధిలో నిర్మించే బహుళ అంతస్తుల సముదాయాలకు కావలసిన స్థలాల సేకరణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖకు సూచించారు. ఎలాంటి వివాదాలు లేని స్థలాలను ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టాలన్నారు. క్యూర్ పరిధిలో నిర్మించే ఇళ్లపై ముఖ్యమంత్రి అంతర్గత సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్కు చార్మినార్ ఎంత గుర్తింపు తీసుకొచ్చిందో సాలార్జంగ్ మ్యూజియం కూడా అంతే గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించిందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మ్యూజియం ప్లాటినం జూబ్లీ వేడుకలను గవర్నర్ నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మ్యూజియం కేవలం తెలంగాణకే కాకుండా దేశ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనమని, ప్రపంచ సంస్కృతుల సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రక్రియ కాదని, దేశంలో ఇప్పటి వరకు 12 సార్లు జరిగిన సాధారణ ఓటరు జాబితా ప్రక్షాళన ప్రక్రియేనని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కూడా ఈ ప్రక్రియ జరిగిందని, అప్పుడు ఏ పార్టీ వ్యతిరేకించలేదని గుర్తుచేశారు. త్వరలోనే వేములవాడ రాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆలయ విస్తరణ, అభివృద్ది పనులను ఆలయ ఈవో రమాదేవితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: మహామండపంలో అన్విటి మండపంతో పాటు కోటి లింగాలకు సంబంధించినటువంటి, బ్రాహ్మణ సత్రానికి సంబంధించినటువంటి నలువైపులా గోపురాలను నిర్మాణం చేసేటువంటి అన్ని పనులు ఏకకాలంలో ధర్మగుండం సంబంధించినటువంటి పని కూడా జరుగుతా ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా యోగాకు గుర్తింపు రావడం భారతీయులకు గర్వకారణమని యోగా శిక్షకురాలు మరీచిగా తెలిపారు. యోగా వల్ల శారీరకంగా ఆరోగ్యం కలగటమే కాకుండా మనసుకు ప్రశాంతత, సక్రమ జీవన విధానానికి దోహదపడుతుందని ఆమె ఆకాశవాణితో చెప్పారు.
3: కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, సంపూర్ణ మానసిక ఆనందానికి కూడా యోగా ఎంతో అవసరం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దానికి ప్రతిరోజు మనం కేటాయించే కొద్దిపాటి సమయమే శ్రీకారం. ఈ అంతర్జాతీయ యోగా దినం

0: సంవత్సరం స్ఫూర్తితో ఈ రోజు నుండి మీ యోగా ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మన దైనందిన జీవితంలో యోగాను ఒక ముఖ్యమైన భాగంగా చేసుకుందాం. ఆరోగ్యకరమైన ఆనందకరమైన సమాజాన్ని నిర్మించడంలో మనమంతా భాగస్వాములం అవుదాం.
1: రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకున్నా టెండర్లు పిలవకుండానే హ్యామ్ రోడ్లకు ప్రారంభోత్సవాలు చేసేందుకు ముఖ్యమంత్రి పర్యటనలు చేస్తున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రజలు నమ్మడం లేదన్నారు. వేసవి సెలవుల అనంతరం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీఈఓ సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 14 రకాల యాజమాన్యాలలో 1,558 మంది విద్యార్థులు విద్యాభ్యసిస్తున్నారని తెలిపారు. సిర్పూర్ టి మండల కేంద్రంలోని పాఠశాలలో మామిడి తోరణాలు కట్టి విద్యార్థులకు స్వాగతం పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి బడిబాట షెడ్యూల్ కూడా జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,641 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఈ రోజు నుంచి పునఃప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు అమావాస్య కావడంతో చాలా స్కూళ్లలో హాజరు శాతం తగ్గింది. ఈ రోజు నుంచి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజు పాఠశాలలను సుందరంగా అలంకరించి ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈరోజు ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నారు. వృద్ధులు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆర్థిక వేధింపులు నిర్లక్ష్యం గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. 2011లో ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా గుర్తించింది. వృద్ధుల పట్ల జరుగుతున్న వివక్ష హింస మోసాలు వారిని కుటుంబం లేదా సమాజం నుంచి వేరుచేయడం వంటివి ఇందులో ప్రధాన సమస్యలుగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించనున్న టీజీటెట్ 2026 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో భారీ ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. 5 మండలాల్లో వర్షం కురియగా తిర్యాని మండలంలో 27.8 మీటర్ల వర్షపాతం నమోదైంది. భారతదేశంలో అత్యంత సమర్థవంతంగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ పేదల ప్రజల సంక్షేమాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకే ప్రజలు నరేంద్ర మోదీని ఇంతగా అభినందిస్తున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందనరావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో రోజుకు 11 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారులు నిర్మించగా ఎన్డీఏ హయాంలో రోజుకు 34 కిలోమీటర్ల చొప్పున రహదారులు వేశారని పేర్కొన్నారు. ఓటర్ మ్యాపింగ్పై ఈరోజు జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. వర్షాలు బలమైన గాలుల ప్రభావంతో భారీ వృక్షాలు చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడే అవకాశం ఉందని ప్రజలు రైతులు జాగ్రత్తలు పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ వేణుమాధవ్ ఒక ప్రకటనలో కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పట్టణ పారిశుద్ధ్య నిర్వహణ ఇతర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. స్టూడియో క్లాక్ లో సమయం 1:20 దాటి 35 సెకండ్లు. మరి కొద్ది క్షణాల్లో మనందరి ఫేవరెట్ కార్యక్రమం షో టైం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియోనిస్తం పద్మిని. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి?

నేను అడిగిన ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు మీ పేరు 0402320852 0402320852 ఈ నంబర్కు నాకు వాట్సాప్ సందేశం పంపించడం వెనమే. మరి శ్రోతలందరూ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ప్రశ్నలు అడగడమే లేట్ అంటూ నాకు బోలెడన్ని సందేశాలు పంపించారు. షో టైంలో వచ్చేస్తోంది మొదటి ప్రశ్న. మొదటి ప్రశ్న సినిమాకు సంబంధించి, జాగ్రత్తగా వినండి. 1991 విడుదలైన ఒక సూపర్ హిట్ చిత్రానికి 3 ప్రసిద్ధ కెమెరామ్యాన్లు పనిచేశారు, అది ఏ సినిమా? ప్రశ్న మరొకసారి. 1991 విడుదలైన ఒక సూపర్ హిట్ సినిమా, ఈ సినిమాకి 3 ప్రసిద్ధ కెమెరామ్యాన్లు పనిచేశారు, అది ఏ సినిమా? మీకు తెలిస్తే 0402320852 ఈ నంబర్కు సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సరుసభయసులతో ఎడదల దరువులతో.

0: జఘన సొగసులలనవే.
1: షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:26 దాటి 50 సెకండ్లు. ఛాలెంజ్ చిత్రం నుండి ఒక హుషారైన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరు సుందరరామూర్తి గారు, పాడినది జానకమ్మ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మరి షో టైంలో నేను అడిగిన మొదటి ప్రశ్నకి శ్రోతలందరూ చాలామంది సరైన సమాధానాలు పంపించారు. ప్రశ్న ఏంటంటే, 1991 విడుదలైన ఒక సూపర్ హిట్ చిత్రానికి 3 ప్రసిద్ధ కెమెరామెన్స్ పనిచేశారు, అది ఏ సినిమా అని అడిగాను. క్లూ ఇవ్వకుండానే మన శ్రోతలు అద్భుతంగా సందేశాలు పంపించారు. సినిమా పేరేంటంటే ఆదిత్య 369. సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన టైమ్ ట్రావెల్ క్లాసిక్ సినిమా అది. మరి 3 ఎవరో తెలుసా? ఆ 3 పిసి శ్రీరామ్ గారు, విఎస్ఆర్ స్వామి గారు, కబీర్ లాల్ గారు. ఈ 3 ప్రసిద్ధ కెమెరామెన్స్ ఈ సినిమాకి పనిచేశారు. మరి సరైన సమాధానాలు నాకు తొందరగా వచ్చిన వాళ్ళ పేర్లు: ప్రసాద్ పద్మావతి, శిల్ప చంచల్గూడ నుండి, పాలెం పోలయ్య ఆలగడ్ నుండి, సుశీల్ శ్రవంతి చింతల నుండి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, మార్కండేయ అనిత భూదాన్ పోచంపల్లి నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, దస్తగిరి సంధ్యా కడప నుండి, పున్నా వెంకటేశం హేమలత నిమ్మాని గ్రామం నుండి, విష్ణువర్ధన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా మాడ్యంపల్లి నుండి, అలాగే మెర్సీ శిరీష వారి కుటుంబ సభ్యులు మూసాపేట నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, భువనగిరి నుండి జోగారెడ్డి గారు, అలాగే పెడ నుండి అప్పలరాజ్ గారు, గంగు మహేందర్, నాగలక్ష్మి ఇల్లంతకుంట నుండి, మనకి కల్వకుర్తిని నాగర్ కర్నూలు జిల్లా నుండి నేదునూరు కళ్యాణాచారి గారు, అలాగే బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, మురహరి యశోద జానకీరాజ్ గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి సందేశం పంపించారు. చివరిగా వచ్చింది కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి, సరిగ్గా గెస్ట్ చేసి పంపించారు. ఆదిత్య 369 అద్భుతమైన టైం క్లాసిక్ కదా. మరి సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వం అంటే మాటల. మరి ఆయన ఇటీవలే 94 వయసులో సంగీతం అనే సినిమాని కూడా దర్శకత్వం వహించి విడుదల చేశారు. ఇది షో టైంలో మొదటి ప్రశ్న. మరి రెండవ ప్రశ్నకి సిద్ధమైపోయారా శ్రోతలు? ప్రశ్న వచ్చేస్తోంది. ప్రశ్న ఏంటంటే, పండు వెన్నెల అనే సంగీత ఆల్బమ్ని స్వరపరిచిన సంగీత దర్శకుడు ఎవరు? మీకు తెలిస్తే 0402324582 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:34 దాటి 44 సెకండ్లు. మరి షో టైంలో నేను అడిగిన రెండో ప్రశ్నకి శ్రోతలు కాస్త తడబడ్డారు. అదేంటో, ముందు సరైన సమాధానాలు పంపించి మళ్ళీ అవి మార్చి తప్పు సమాధానం పంపించారు చాలామంది. ప్రశ్న ఏంటంటే, పండు వెన్నెల అనే సంగీత ఆల్బమ్ని స్వరపరిచిన సంగీత దర్శకుడు ఎవరు అని అడిగాను. ముందు సరైన సమాధానాలు పంపించిన వాళ్ళ పేర్లు చెప్తాను, ఆ తర్వాత ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే ఆన్సర్ విన్నాక మీరు నాకు మెసేజెస్ చేసి మేడం నా పేరు చదవటం లేదేంటి అని అడుగుతున్నారు. సరే, ముందుగా సమాధానాలు సరిగ్గా పంపించిన వాళ్ళ పేర్లు: అనిత మార్కండేయ భూదాన్ పోచంపల్లి నుండి, శ్రీనివాస్ పీర్సాదిగూడ నుండి, రాకేష్ పరీద్ నిజామాబాద్, జైనుద్దీన్ మమ్మడి నుండి, ఉమ్మడి నుండి, వెంకటేశం హేమలత నాకిట్పల్లి నుండి, అప్పలరాజ్ గారిపేట నుండి, దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి చిత్రియాల నుండి, బలరాం పోయిన్పల్లి నుండి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి, చింతా శ్రీనివాస్ షాపల్ నుండి, అనుమోలు సుభద్ర మోహన్ ముండ్రాయి గ్రామం నుండి, మురహరి యశోద నిజామాబాద్, భూమిదేని లక్ష్మీనారాయణ గారు, భద్రాద్రి కొత్తగూడెం నుండి, కట్ల సతీష్ సుమలత, అలాగే ఇంకా మనకు సందేశం పంపించారు సరిగ్గా రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి, ఇంకా చిలుక నారాయణ గారు, అనసూయ గారు సరైన సమాధానం పంపించారు. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే చక్రీ గారు. చక్రీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం షో టైంలో వారిని గుర్తు చేసుకుంటూ ఈ ప్రశ్న అడగడం జరిగింది. చక్రీ గారు తొలి ఆల్బమ్ అన్నమాట, అది సంగీత ఆల్బమ్, పండు వెన్నెల అనే ఆల్బమ్ని స్వరపరిచారు, అదనమాట సంగతి. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న.

ప్రశ్న ఏంటంటే, ఇటీవల నార్వే చెస్ టోర్నేలో నార్వే చెస్ టోర్నమెంట్లో కైవసం చేసుకున్న ఆ భారతీయుడు ఎవరు? అంటే నార్వే చెస్ టోర్నమెంట్లో మన భారతీయుడు ఒక గ్రాండ్ మాస్టర్, యువ గ్రాండ్ మాస్టర్ గెలిచారు. వారు ఎవరు, వారి పేరు తెలిస్తే 0402324 0852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఒకే ఒక్కడు చిత్రం నుండి ఆ హుషారైన పాట విన్నారు. షో టైం వింటున్నారు. షో టైంలో నేను అడిగిన మూడవ ప్రశ్న, ఇటీవల నార్వే చెస్ టోర్నమెంట్ కైవసం చేసుకున్న భారతీయుడు యువ గ్రాండ్ మాస్టర్ ఎవరు అని అడిగాను. మరి ఇంత సులువైన ప్రశ్న అడిగితే మన శ్రోతలు ఊరుకుంటారా? ఇదిగో మా సందేశాలంటూ చాలామంది 90% సరైన సమాధానాలు పంపించారు. అయితే సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. పుష్పశ్రీ శ్రీనివాసరెడ్డి సైదాబాద్ నుండి, రాకేశ్వరి నిజామాబాద్ నుండి, పానుకొండి రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు బీహెచ్ఎల్ నుండి, మహాలక్ష్మి అప్రాల్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, సంతోష్ సుప్రియ బౌరంపేట నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపొలం నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, బ్రహ్మయ్య కర్నూలు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, లతీఫ్ వరంగల్ నుండి, జ్ఞానేశ్వర్ రూప ఆనందరావు జోగులాంబ గద్వాల నుండి, ఎల్బీ నగర్ వరంగల్ నుండి, ఊర్మిళ సతీష్, పైడిపాటి నాగభూషణ గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుండి, చంద్రమొగులి పద్మరాణి మంచిర్యాల నుండి, చిలక నారాయణాన్సూయ నిజామాబాద్ నుండి, మధుకర్ నందిపేట్ చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, అలాగే గట్ల వెంకటేష్ రెడ్డి శేఖర్ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుండి పంపించారు. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు. మనకు తొందరగా అందిన వాళ్ళ పేర్లవి. అయితే సమాధానం ఏంటంటే ప్రజ్ఞానంద, యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఈ టోర్నమెంట్ని కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్లో చివరి రౌండ్లో జర్మనీ క్రీడాకారుడు విన్సెంట్ కీమర్పై గెలుపొందారు మన ఇండియన్ యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద. అయితే ఈ టోర్నమెంట్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద కావడం మన భారతదేశానికి ఎంతో గర్వకారణం. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. శ్రోతలు గమనించాలి, ముందుగా ఫాస్ట్గా ఎవరు పంపిస్తే వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేస్తాము. ఒక్కసారి పంపించి మళ్ళీ మళ్ళీ పంపిస్తే మీ పేర్లు కిందకెళ్ళిపోతాయి, అందుకనే మిస్ అవుతూ ఉంటాయి. ఇది మీరు గమనించగలరు. మరి షో టైంలో తర్వాత సరదాగా జనరల్గా అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, ఎండలు కాస్త తగ్గుతున్నాయి, వర్షాలు మొదలవుతున్నాయి, తొలకరి వానలు మొదలవుతున్నాయి. అయితే తొలకరి వాన మనల్ని పలకరిస్తుంది చాలా చోట్ల. ఈ తొలకరి వాన ఆ వర్షాల్లో తడిసిన వెంటనే ముందుగా మీకు గుర్తొచ్చే మీ చిన్ననాటి జ్ఞాపకం ఏంటి? చాలా క్లుప్తంగా పంపించండి. ఒక సింగిల్ లైన్లో పంపిస్తే నేను చదివే ప్రయత్నం చేస్తాను. తొలకరి వానలో తడిసిన వెంటనే, ఫస్ట్ ఆ తొలకరి వాన చూసిన వెంటనే మీకేం గుర్తొస్తుంది మీ చిన్ననాటి జ్ఞాపకం? నాతో పంచుకోండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నా మీద కోప్పడుతున్న శ్రోతలందరికోసం ఈ పాట. ఎందుకు కోప్పడుతున్నారు అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు. చైతన్య చిత్రం నుండి సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. మా సందేశం చదవటం లేదు అంటూ శ్రోతలు చాలామంది కోప్పడుతున్నారు. మీ సందేశాలన్నీ చదివే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. మరి తొలకరి వాన, ఆ వాన చినుకుల్లో తడుస్తున్న మీ చిన్ననాటి జ్ఞాపకాలు నాతో పంచుకోండి అన్నాను. ఎంతమంది శ్రోతలు అద్భుతంగా సందేశం పంపించారు. వేడి వేడి పద్యాలు అంటున్నారు. అనన్య శిరీష ఆదిలాబాద్ నుండి కాగిత పడవలు చేసుకుని ఆ నీళ్ళలో వదిలి ఆడుకునేవాళ్ళం అంటున్నారు. సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ నుండి చక్కటి మట్టి పరిమళం అంటే నాకు ఎంతో ఇష్టం, అదే నా చిన్ననాటి జ్ఞాపకం అంటున్నారు. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి పడవలు చేసి వదిలేవాళ్ళం మేడం అంటున్నారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి స్నేహితులతో కలిసి వర్షంలో తడిసి వాన వాన వల్లప్ప అంటూ చేతులు కట్టుకొని ఆడుకునేవాళ్ళం అంటున్నారు. కీర్తి రాజ్కుమార్ గారు ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి, అలాగే గంగు మహేందర్ ఇల్లంతకుంట నుండి మేము కూడా అలాగే వాన వాన వల్లప్ప అంటూ చేతులు కట్టుకొని ఆడుకునేవాళ్ళం అంటున్నారు. పేపర్ పడవలు చేసుకొని నీటిలో వదిలేవాళ్ళం అంటున్నారు భోగ మార్కండేయ అనిత. అలాగే చిన్నప్పుడు తొలకరి వాన చినుకులు పడుతుంటే అప్పుడే పరిగెత్తేవాళ్ళం, తడిసి ఇంటికి వచ్చేవాళ్ళం, మధుర మరుపురాని అనుభూతి అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి నమస్కారం పద్మిని మేడం అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. ఇక కల్వకుర్తి నాగర్కర్ణం నుండి మనకి నేదునూరి కళ్యాణాచారి గారు పంపించారు. వర్షం పడుతుంటే వేడి వేడి మిరపకాయ పచ్చళ్ళు తింటుంటే ఆహా ఎంత బాగుంటుంది అంటున్నారు. అమ్మ కొట్టిన దెబ్బలు గుర్తొస్తాయి, ఎందుకంటే వర్షంలో తడిసేవా అను అమ్మ కొట్టిన దెబ్బలు గుర్తొస్తాయి అంటున్నారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి ఇక కాగిత పడవలు అంటూ చింత శ్రీనివాస్ చాపరి నుండి పంపించారు. కాగిత పడవలు మేము చేసుకొని ఆడుకునేవాళ్ళం అంటున్నారు. పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మట్టి వాసన అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. అపర్ణ గారు బెంగళూరు నుండి, నా చిన్ననాటి జ్ఞాపకం తొలకరి వర్షం పడుతుంటే ఆ వర్షంలో తడవడం ఎప్పటికీ మర్చిపోలేనంటున్నారు. పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపల్ల నుండి, మట్టి వాసన ఎంత బాగుండేది అంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆనందరావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఇక కాగిత పడవలు స్నేహితులతో కేరింతలు కొట్టేవాళ్ళం, వర్షంలో తడిసేవాళ్ళం అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద. అలాగే మనకి ఇంకొక

సందేశం పంపించారు ఇందిరామూర్తి గారు. ఏం పంపించారంటే మంచి టాపిక్ తీసుకున్నారు, వర్షంలో తడవడం ఆ మట్టి వాసన అంటే చాలా బాగుంటుంది అంటున్నారు. ఇందిరామూర్తి గారు చాలా ధన్యవాదాలండి. ఎండలో బాగా అలసిపోయి తొలకరి జల్లు పడుతుంటే ప్రాణం ఎంత హాయిగా ఉంటుంది, మనసు ఆనందంతో ఉరకలేసేది మా చిన్నప్పుడు అంటున్నారు దమ్మోజు వెంకటాచారి గారు. వరలక్ష్మి దమ్మోజు అంటున్నారు కృష్ణమ్మ గారు, మనకి చిత్రియాల గ్రామం నల్గొండ జిల్లా నుండి పంపించారు. ఇక తిప్పర్తి నుండి చిలకమారి ఉపేంద్రాచారి గారు ఏమంటున్నారో తెలుసా, నాకు వర్షంలో తడవడం అంటే మిరపకాయ బజ్జీలు తినడం అదే గుర్తొస్తుంది అంటున్నారు. అబ్బో చాలామంది మిరపకాయ బజ్జీలతో చాలా పర్సనల్గా కనెక్ట్ అయినట్టు ఉంది. ఇక వాన పడుతూ ఉంటే కరెంటు పోయేది, చీకట్లో నిద్ర వచ్చేది కాదు, బాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం అంటున్నారు. మూసపేట నుండి నరేష్, మెర్సీ, విజయ, రోజా, ఇక చాలామంది చాలా సందేశాలు పంపించారు. వాళ్ళవి కూడా ఫస్ట్ వానకు దుమ్ము దులుపుకొని వచ్చి ఆకుల ప్రకృతి అందంగా కనిపించేది, ఆ వర్షంలో తడుస్తుంటే ఆనందమే వేరంటున్నారు. నిజమే సార్, ప్రకృతి పరవశించిపోతుంది కదా వర్షం పడుతుంటే, చూడ్డానికే కళ్ళకి ఆ గ్రీనరీ ఆ పచ్చదనం ఎంత బాగుంటుందో. ఈ సందేశం మనకు పంపించారు ఆర్మూర్ నుండి వేడిగ రాధాగారు మనకు పంపించారు. అలాగే వేడి తగ్గించి చల్లదనం కురిపిస్తుంది, ఆ చల్లదనం తడుస్తుంటే ఆ సంతోషమే వేరంటున్నారు. కీసర్ మండలం గోధుమగుట్ట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఇక తొలకరి పులకరించినప్పుడు మొదటిగా మట్టి వాసన వస్తుంది, చిన్నప్పుడు వర్షం నీటిలో కాగితపు పడవలు వేసుకొని ఆడుకునేవాళ్ళం అంటున్నారు. పున్న వెంకటేశం హేమలత, నార్కెట్పల్లి నెమ్మాని నుండి హరివిల్లు కాగితం పడవ, ఈ రెండు నాకు ఎప్పటికీ గుర్తొస్తాయి అంటున్నారు పైడిపాటి నాగభూషణరావు గారు, నాగ్పూర్, మహారాష్ట్ర నుండి. మరిన్ని సమాధానాలు వచ్చాయి, చదువుదాము ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వివిధ భారతి అంటే మాకు కూడా అంతే ఇష్టం అంటూ చాలామంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. తొలకరి వానలో మీకు గుర్తొచ్చా చిన్ననాటి జ్ఞాపకం ఏంటి అని అడిగాను. తొలకరి వాన అనగానే బాల్యనాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. వానలో తడవటం, పడవలు వదడం, అదో రకమైన మట్టి వాసన, అదొక రకమైన ఎంజాయ్మెంట్ అంటూ మనకు సందేశం పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు. కరీంనగర్ నుండి మట్టి వాసన, కాగిత పడవలు, అమ్మ చేసే వేడివేడి పకోడీలు అంటూ ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి మనకు సందేశం పంపించారు. అలాగే మట్టి వాసన వానలో తడుస్తూ ఉంటే ఆ ఆనందమే వేరంటున్నారు చిలుకు నారాయణ అనసూయ యమునా జానకంపేట నిజామాబాద్ నుండి. ఇప్పుడు మేము సిటీలో ఉన్నాం కానీ గతంలో పల్లెటూరులో ఉన్నప్పుడు తొలకరి వాన మాపై పడుతూ ఉంటే మట్టి వాసన ఆ బాల్యాన్ని, మా పల్లెటూరిని మరొక్కసారి గుర్తు చేశారంటున్నారు నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ తొలకరి చినుకులు పడుతూ ఉంటే మా ఇంటి దగ్గర 1 కిలోమీటర్ దూరంలో మా స్కూల్ నుండి అలా తడుస్తూ వచ్చేవాళ్ళు మేడం. ఆ రోజులు మళ్ళీ గుర్తు చేశారంటున్నారు అప్పలరాజు గారు పెడన నుండి. మిరపకాయ బజ్జీలు గుర్తొస్తున్నాయంటున్నారు డాక్టర్ వి శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి మనకు సందేశం పంపించారు. మొక్కజొన్న పొత్తులు కాల్చుకొని తినేవాళ్ళం, అదే తొలకరి వాన వర్షం పడుతుంటే అంటున్నారు ఎన్ పావని వేణు ధర్మసాగర్ హనుమకొండ జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. అలాగే చోడవరపు నాగేశ్వరరావు గారు, సాయి మన్విత, గీతానగర్, హైదరాబాద్ నుండి వేడివేడి పకోడీలు గుర్తొస్తాయి మాకు తొలకరి వాన అంటే అని మనకు సందేశం పంపించారు. తొలకరి వానలకు ఎగిరేవాళ్ళం, బురద మట్టిలో ఆడేవాళ్ళం అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. నాకు వేడివేడి శనగలు బజ్జీలు గుర్తొస్తాయి అంటున్నారు భోగ ఎలగందులు మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి నుండి పంపించారు. ఇక కొన్ని సందేశాలు వచ్చే వానలో తడిసేవాళ్ళం, బాగా ఆడుకునేవాళ్ళం అంటున్నారు. వరంగల్ కాశీబుగ్గు నుండి దాసి రామచంద్రం గారు మనకు సందేశం పంపించారు. వాన వాన వల్లప్ప అని పాటలు పాడుకునేవాళ్ళం, వర్షంలో తడిసేవాళ్ళం, ఎంతో ఆనందంగా ఉండేది అంటున్నారు. చాలా సంతోషం అండి. ఒక్కసారి మనం మన చిన్ననాటి జ్ఞాపకాలకి మనం తిరిగి వెళ్ళాము అని చాలామంది శ్రోతలు పంపించారు. ఇది ఇవాళ షో టైం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ తెలుగులో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు యాసిడ్ దాడి నుండి బయటపడి పద్మశ్రీ పురస్కార గ్రహీతగా ఈరోజు భారతదేశంలో గౌరవించబడుతున్న ఒక అద్భుతమైన శక్తిశీల గురించి మాట్లాడదాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ మరొక్కసారి శుభమధ్యాహ్నం. స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
5: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
6: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 speed పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
5: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
6: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. 6 సంవత్సరాలు ఆసుపత్రి ఇల్లైంది ఆ మహిళామణికి. 37 శస్త్రచికిత్సలు, అవునండి 37 శస్త్రచికిత్సలు. కోల్పోయిన బాల్యం, కానీ కుంగిపోకుండా సంకల్పబలంతో పోరాడిన ధీశాలి ఆమె. కాశీకి లతగా భారతీయ సంగీత వారసత్వాన్ని ప్రపంచానికి చాటుతున్న ఆ పద్మశ్రీ ఎవరు? మీకు తెలిస్తే నాకు 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అర్ధశతాబ్దం చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం నాఫెల్ రాజా, రచన లక్ష్మీ ప్రియాంక. శక్తిశైలి కార్యక్రమం వింటున్నారు. మరి మీకు తెలుసా, యాసిడ్ అటాక్ల నుంచి పక్కకి తప్పుకొని 6 సంవత్సరాల పాటు ఆసుపత్రి ఇళ్ళై 37 శస్త్రచికిత్సలు, ఇవన్నీ తట్టుకొని నిలబడిన ఆ స్త్రీశక్తి, ఆ ధీశాలి ఎవరు అని అడిగాను. చాలామంది శ్రోతలు మనకి సందేశాలు పంపించారు. బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కట్ల సతీష్ సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు, చిలుక నారాయణ అనసూయ గారు, ఇంకా వరంగల్ జిల్లా

0: నరకయాతను పడ్డారు మంగళ. ఆ దాడిలో ఆమె ముఖం పూర్తిగా వికృతమైపోవడమే కాదు, కాలిపోయింది. కంటి చూపు కూడా దెబ్బతింది. శరీరంపై మచ్చలు, మానసికంగా కుంగిపోయారు మంగళ. మరి ఆ తర్వాత ఏం జరిగింది? మరి అలాంటి స్థితి నుండి దేశం గర్వించదగ్గ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఆవిడ ఆసక్తికర ప్రయాణం ఈనాటి మన శక్తిశీలిలో. వింటూనే ఉండండి. మరి శక్తిశీలిలో ఆవిడ గురించిన బోలెడన్ని సంగతులు ఉన్నాయి. ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. స్టూడియో క్లాక్ల సమయం 2:25 దాటి 4 సెకండ్లు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: హాయ్ నాన్న చిత్రం నుండి హేషం అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన ఆ పాట విన్నారు. రచన అనంత్ శ్రీరామ్. అచ్చంగా పిల్లలంటేనే హాయిగా ఆడుకోవాలి, సంతోషంగా ఉండాలి, తుళ్ళుతూ ఉండే బాల్యాన్ని ఆ యాసిడ్ అటాక్ చిదిమేసింది. శరీరంపై మచ్చలు, మానసికంగా కుంగిపోయారు మంగళ. సంవత్సరాల తరబడి భయం ఆమెకు తోడుగా మారింది. ఆమె కోలుకోవడానికి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 37 శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ఊహించండి, ఏదో ఒక చిన్న సర్జరీ జరిగితేనే మనం అల్లాడిపోతాం. అలాంటిది బాల్యంలో ఆ అమ్మాయి 37 శస్త్రచికిత్సలకు ఓర్చి నిలుచుంది అంటే అది మామూలు విషయం కాదు. మరి 6 పాటు స్కూల్ లేదు, ఇల్లు లేదు, ఆసుపత్రి గదిలే తనకు నేస్తాలయ్యాయి, నర్సులే స్నేహితులయ్యారు. ఆమెను కాపాడాల్సిన సమాజమే అందుకు బదులుగా ఆమె బాధను అపహాస్యం చేసింది. మంగళ కథ అయిపోయింది అనుకున్నారు అందరూ, కానీ అలా జరగలేదు. తానేంటో నిరూపించి చూపించింది ఈ ప్రపంచానికి. మరి ఏ విధంగా నిరూపించారో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPEలో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

0: ట్రిపుల్ ఆర్ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వీయ సంగీత దర్శకత్వం స్వీయ రచనలో ఆలపించిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ల సమయం 2:35 అవుతోంది.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. మరి ఈరోజు శక్తిశీలిలో ప్రొఫెసర్ మంగళ కపూర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరమే ఆవిడకి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించుకున్నాం భారత ప్రభుత్వం తరఫున. మరి అలా జరిగింది. మంగళ కపూర్ గారు యాసిడ్ అటాక్ నుండి ఆసుపత్రి పాలైపోయారు. ముఖం నిండా మచ్చలు, మానసికంగా కుంగిపోయారు. ఇక మంగళ కథ అయిపోయింది అని అనుకున్న వారందరికీ అలా జరగలేదు అని చెప్పాను కదా. ప్రపంచానికి తానేంటో చేసి చూసి చేసి అన్ని విధాలుగా నిరూపించారు మంగళ. తల్లిదండ్రి ఇచ్చిన ప్రోత్సాహం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పెంపొందించుకున్నారు. తండ్రి వారి ఇంటి నుండి దగ్గరలోనే ఉన్న సంగీత పాఠశాలలో ఆమెను చేర్పించారు. కేవలం సంగీతం నేర్చుకోవడంతో మొదలైన ఆ ప్రయాణం త్వరలోనే ఆమె ప్రాణాన్ని కాపాడేదిగా మారింది. ఎందుకంటే పాపం చాలా మానసికంగా కుంగిపోయారు మంగళ. ఆత్మత్యాగం కూడా చేద్దామన్న రోజులో ఆ అమ్మాయిని తీసుకెళ్లి సంగీతంలో జాయిన్ చేశారట వాళ్ళ నాన్నగారు. సంగీతం మంగళని కుంగుబాటు నుండి కాపాడింది. మాటలు విఫలమైనప్పుడు అది ఆమెకు స్వరాన్నిచ్చింది. తన గాత్రాన్నే ఆయుధంగా మార్చుకొని శాస్త్రీయ సంగీతంలో పట్టు సాధించారు మంగళ కపూర్.

0: ఓ బేబీ చిత్రానికి నూతన మోహనాలపించిన పాట విన్నారు. సంగీతం మిక్కీ జేమియర్, రచన లక్ష్మీభూపాల్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:40 దాటి 43 సెకండ్లు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి శక్తిశీలిలో పద్మశ్రీ మంగళా కపూర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అలా సంగీత పాఠశాలకు వెళ్లారు, సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టారు. సంగీత విద్యార్థి స్థాయి నుండి బెనారస్ హిందూ యూనివర్సిటీ స్కాలర్ వరకు తన జీవితాన్నే మార్చేసింది అంటారు ఆవిడ. ఆమె 1989 సంగీతం నేర్పించడం మొదలెట్టారు. నేర్పించడం మొదలెట్టి 3 దశాబ్దాల పాటు బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విద్యార్థుల మేధస్సును, హృదయాలను తీర్చిదిద్ది 2019 పదవీ విరమణ చేశారు మంగళా కపూర్ గారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఎక్కడైతే ఆవిడ స్కాలర్గా జాయిన్ అయ్యారో, సంగీత పాఠాలు చెప్పడం మొదలుపెట్టారో, అదే యూనివర్సిటీ, అదే విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో పీహెచ్డీ పొట్ట అందుకున్నారు మంగళా కపూర్. తన వైకల్యాన్ని జయించి హిందుస్థానీ క్లాసికల్ సంగీతంలో గ్వాలియర్ ఘరానా అనే ఒక అద్భుతమైన క్లాసికల్ కదమ్మ అన్నమాట అది. దానికి, గ్వాలియర్ ఘరానాకి చేసిన అపారమైన కృషికి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు మంగళా కపూర్. మరిన్ని విషయాలున్నాయి ఈ దీసాలి గురించి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు,

ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: రంగ్ దే చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:48. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మంగళా కపూర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే పరిచయ వాక్యాల్లో నేను చెప్పాను కదా, కాశీకి లత అంటే కాశీ వారణాసి నగరానికి వారిని లతా మంగేష్కర్ అంటారట. అందుకనే కాశీకి లతగా భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఒక వారసత్వంగా నిలుస్తూ అనేక అరుదైన రాగాలను ఆవిష్కరించారు మంగళ. సంగీతాన్ని కేవలం ప్రదర్శనగా కాకుండా సామాజిక మార్పుకు ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు మంగళ. గమనిస్తే ఒకప్పుడు ఎగతాళి చేసి నా జీవితాన్ని దుర్భరం చేసిన సమాజానికి నేను ఇప్పుడు నా వంతు సహకారం అందిస్తున్నానంటూ ఆమె తన ఆత్మకథ సీరత్లో రాసుకున్నారు. ఎంత దృఢ సంకల్పం, ఎంత సంకల్ప బలంతో పడిపోయిన మనిషి ఉవ్వెత్తున ఉప్పెనల పైకొచ్చారు కదా మంగళా కపూర్. వారి జర్నీ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇక మంగళా కపూర్ చేసిన అసాధారణ కృషికి, స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రస్థానానికి, ఆమె దృఢ సంకల్పానికి, సామాజిక ప్రభావాన్ని గుర్తించి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారంతో సత్కరించారు భారత ప్రభుత్వం. పద్మశ్రీ ఒకటే కాదండి, వారికి చాలా పురస్కారాలు అందుకున్నారు వారు ప్రపంచవ్యాప్తంగా. దానిలో ముఖ్యమైనది, అతి ముఖ్యంగా చెప్పుకునేది ఆచార్య భరత్ ముని పురస్కారం వారి సొంతమైంది. ఇంకా మాట్లాడుకుందాం ప్రొఫెసర్ మంగళా కపూర్ గారి గురించి.

0: అంతకుముందు ఆ తర్వాత చిత్రం నుండి ఈ పాట విన్నారు. స్వీయ సంగీత దర్శకత్వంలో కళ్యాణ్ కోడూరి సునీతతో కలిసి ఆలపించిన పాట, రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:53 దాటి 40 సెకండ్లు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమంలో ప్రొఫెసర్ మంగళా కపూర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మంగళా కపూర్ ప్రయాణం ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకం. ఒక్కసారి ఆవిడ ప్రయాణంలో చూస్తే ఎక్కడ బాల్యం యాసిడ్ అటాక్ జరిగి 37 శస్త్రచికిత్సలు చేసుకొని బయటపడి ఆత్మార్పణ చేసుకోవాలన్న క్షణం నుండి బయటపడి పీహెచ్డి వరకు వారి ప్రస్థానం, ఆ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు మన ప్రతిభను నాశనం చేయలేవని, శారీరక మత్యలు అవకరం ఒక వ్యక్తి విలువను నిర్ణయించవని మంగళా కపూర్ జీవితం మనకు బోధిస్తుంది. విద్య, కళలు సమాజానికి సేవ చేయగలగడానికి ఆమె జీవితాన్ని సజీవ నిదర్శనంగా ఆవిడ చేసి చూపించారు, నిరూపించారు ఈ ప్రపంచానికి. మంగళా కపూర్ శక్తివంతమైన మహిళామణిగా, ఆదర్శమూర్తిగా, ఒక ధీశాలిగా నేడు భారతదేశం గర్వించదగ్గ ఒక పద్మశ్రీగా నిలిచారు. ఇది ఇవాళ్టి శక్తిశీలి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: వకీల్ సాబ్ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 32 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

Πετάρα. पिटारा में आज सेहतनामा।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తెరదించుతూ అమెరికా ఇరాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ప్రాంతంలో వివాదానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాల మధ్య అవగాహన కుదరడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ఒప్పందం అమలుతో పశ్చిమాసియాలో తిరిగి శాంతి స్థిరత్వం నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం తమ ప్రభుత్వం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయం తెలిపారు. కనీస మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయట్లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. హైదరాబాద్లో తెలంగాణ మార్క్ఫెడ్ కార్యాలయంలో మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కనీస ధరలు వస్తాయని ఆశగా సాగు చేసిన రైతులకు న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి ఈనాడు మోసం చేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తేవడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు అందించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి మోసం చేసిందని మండిపడ్డారు. వారసత్వ ఉద్యోగాల్లో సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గుబాయి బాట కార్యక్రమంలో భాగంగా మందమర్రిలోని కాశీపేట గనిపై గేట్ మీటింగ్ నిర్వహించారు. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసమే టీఆర్ఎస్, హింద్ మజ్దూర్ కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఈరోజు నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించడమే లక్ష్యంగా రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించిన 245 విద్యాసంస్థల వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు ఫిట్నెస్ లేని 60 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ నిరోధక అవగాహన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హెల్పేజ్ ఇండియా కార్యక్రమం చేపట్టింది. వాతావరణ మార్పుల వల్ల వృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి సంరక్షణ, సామాజిక భద్రతపై రూపొందించిన జాతీయ నివేదికను వృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్ బి శైలజ, ఎన్సీసీపీఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్తో కలిసి ఆవిష్కరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:04:30.

మనసు దోచే మాటలతో అద్భుతమైన పాటలతో ఈ పూట మిమ్మల్ని అలరించడానికి వచ్చేసాను. నేను మీ ఆర్జీ నాగమణి. మరి ఇంకెంత ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో చాయ్తో హాయ్ కబుర్లో.

0: దేశముద్ర చిత్రం నుండి చక్రి స్వరపరిచి కౌశల్యతో కలిసి పాడిన పాట కందికొండ గీతం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్,

0: అక్కిలో శుద్ధమైన ఉప్పు, శుద్ధమైన అంటే తెలీదా నీకు, శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి. ఏదైనా మన దగ్గర ఉంది అంటే దానికి విలువ ఉండదు, దాన్ని నిర్లక్ష్యంగా చూస్తాం, అస్సలు పట్టించుకోం. మన దగ్గర ఉన్నంత వరకు వాల్యూ అనేది ఇవ్వం. అది లేని రోజున దాని వాల్యూ అనేది తెలుస్తుంది. అది వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, మరేదైనా సరే. అందుకే మనది అనేది మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని చాలా బాధ్యతగా అపురూపంగా చూసుకోవాలి. ఇదంతా ఇప్పుడు ఎందుకో మరి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: బంగారం చిత్ర నుండి ఉదిత్ నారాయణ్ అనురాధ శ్రీరామ్ పాడినటువంటి పాట విన్నారు. భువనచంద్ర గీతానికి విద్యాసాగర్ సంగీతం.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మన ఇళ్లలో ఒకప్పుడు మంచైనా చెడైనా మనకు చెప్పడానికి పెద్దవాళ్లనేవాళ్లు ఉండేవాళ్లు. రాను రాను పెద్దవాళ్లు వృద్ధులు మనకు భారమైపోతున్నారు. వాళ్లకున్న అధికారాల్ని హక్కుల్ని దుర్వినియోగపరుస్తున్నాం. అంటే భౌతికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా వేధింపులకు గురవుతున్నారు పెద్దవారు. ఇంకా నిర్లక్ష్య ధోరణి కూడా వృద్ధుల పట్ల ఉంది. వృద్ధుల యొక్క నిశ్శబ్ద బాధలను హైలైట్ చేయడానికి, నేటితరం యువతలో వృద్ధుల పట్ల చూపించే వ్యవహార శైలిని మార్చడానికి, వృద్ధులకు రక్షణ గౌరవం పెంపొందించడానికి ప్రతి సంవత్సరం ఈ రోజుని ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి జరుపుకోవాలని చెప్పి 2006లో మొదటిసారిగా ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ డేని వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డేగా జరుపుకుంటున్నారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఇంతకు ముందు మీరు విన్న ఆ పాట గానం సంగీతం కోటి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, చిత్రం ఓనమాలో.
3: అది యుగల గీతాల మాధుర్యం.

మెగాహెర్ట్స్ మొత్తానికి 2 నెలల వేసవి సెలవుల తర్వాత ఎట్టకేలకి స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయిపోయాయి. ఇక ఇవాల్టి నుండి అమ్మలకైతే వంటగదిలో లంచ్ బాక్సులు, ఇక వచ్చాక స్నాక్స్ ప్రిపరేషన్ ఒక్క పని కాదు. రోజంతా ఫుల్ బిజీ బిజీ. తర్వాత వాళ్లతో హోంవర్క్ చేయించటం, నెక్స్ట్ డే కోసం మళ్లీ ప్లానింగ్ చేసుకోవటంతోనే రోజు గడిచిపోతుంది. అయితే ఇదంతా బాగానే ఉన్నా పిల్లలు స్కూల్కి వెళ్లే ఆటోలు బస్సుల విషయంలో కాస్త జాగ్రత్త అయితే పాటించాలి. ఎందుకంటే పరిమితికి మించి ఆటోల్లో పిల్లలు ఎక్కటం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఒకెత్తే పిల్లల రక్షణ విషయంలోనూ పిల్లల్ని జాగ్రత్తగా డ్రాప్ చేస్తున్నారా లేదా, ఆడపిల్లలైతే ఒకలా మగపిల్లలైతే మరొకలా, అన్ని కోణాల్లో నుంచి కూడా కేర్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన పెద్దలు చెప్పేవారు కదా, కీడెంచి మేలెంచండి అని. మరి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో మీకు ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే బయట పరిస్థితులు అస్సలు బాగోలేదు, మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్.

0: విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఆఫ్టర్ మ్యారేజ్ చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిపోయింది అలనాటి మహానటి సావిత్రి అంతటి పేరు తెచ్చుకున్న ఈనాటి మహానటి క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్. ఎక్కడా కూడా ఎక్స్పోజింగ్ కి చోటు ఇవ్వని నటీమణి ఈ కీర్తి కిరీటం. ఇప్పుడు జూలైలో ఆడియన్స్ ని పలకరించనుంది ఒక సరికొత్త సినిమాతో. మరి ఆ సినిమానే సత్యయవన్ సావిత్రితో. అన్స్టాపబుల్ ఫోర్స్ ఆట మొదలు అంటూ నెట్టింట ఓ పోస్టర్ ని కూడా పంచుకున్నారు చిత్ర యూనిట్. దర్శకత్వం వహిస్తున్న మిస్కిన్ ఓ కీ రోల్లో కనిపించనున్నారు ఈ సినిమాలో. ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక ప్రత్యేకమైన వివాహిత పాత్రలో కనిపించనున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది ఏంటి తెలుసుకోవాలి అంటే ఇంకొక నెల రోజులైతే ఆగాల్సిందే.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 5:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు, 6:00 హిందీలో వార్తలు వింటారు, 6:05 ఒక సినీ గీతంతో

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:05. ఇప్పటికి సినీ గీతం విందాం. వాణిజ్య ప్రకటన అనంతరం.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట. అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
0: సర్కార్ వారి పాట చిత్రం నుండి జనతాగాంధీ శ్రీకృష్ణ పాడిన పాట అనంత శ్రీరామ్ గీతం, SS తమన్ సంగీతం.

0: పోస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్నది తప్పుడు ప్రచారమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి నేడు మోసం చేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, గతంలో ఫేజ్ 1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్ 2 ఏర్పాటుపై వారి నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్ 2 ఏర్పాటుకు రాష్ట్రం చొరవ తీసుకుందని వివరించారు. సుమారు 30,000 కోట్ల రూపాయలకు మెట్రో ఫేజ్ 1ను 15,000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి రాష్ట ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుందని, ఈ మేరకు ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాల వల్ల మెట్రో సంస్థ నష్టాల తాకిడికి గురైందని, ఐఆర్ఎఫ్సీ సంస్థ ద్వారా 13,600 కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి కృషి చేశామని పేర్కొన్నారు. దీనిపై సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఐఆర్ఎఫ్సీ నుంచి రాష్ట్రానికి బదిలీ కావలసిన నిధులను విడుదల చేసేందుకు చొరవ చూపాలని అన్నారు.
1: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చెయ్యాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారం నిధులు రిలీజ్ చేయాలా? అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు. నీకేదో నాకు చెప్పని సమస్య ఉన్నది కాబట్టి నాకు చేస్తే ఇన్వాయిస్ ఇచ్చేసి.
0: అహ్మదాబాద్, ఉత్తర్ప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రోకు కూడా కేంద్రం సహకరించాలని కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి సీతక్క, వాకిటి శ్రీహరి, మహ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంశంపై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పదనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇటువంటి అబద్దపు ప్రచారాలు మొదలుపెట్టారని ఎన్వీ సుభాష్ విమర్శించారు. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు నరేంద్ర మోదీ ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, 50% ఖర్చు భరించడానికి సిద్దంగా ఉందన్నారు. కాగా రాష్ట ప్రభుత్వం భూసేకరణ చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్నది తప్పుడు ప్రచారమేనని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన, దేశంలో ఇప్పటి వరకు 12 సార్లు జరిగిన ఈ సాధారణ ఓటర్ల జాబితా ప్రక్షాళనను మోదీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిందనడం సరికాదన్నారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. గతంలో దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తుచేశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీతో పాటు దేశ సరిహద్దుల్లో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, వేలాది మంది పాకిస్తానీయులు అక్రమంగా ఓటర్లు నమోదవుతున్నారని

0: ఆరోపించారు. అర్హులైన భారత పౌరుల ఓటు హక్కును కాపాడటమే ఎస్ఐఆర్ లక్ష్యమన్నారు.
1: హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో చాలా వరకు బంగ్లాదేశీలు, రోహింజాలు, దొంగ ఓట్లు, ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు నమోదైనాయి. హైదరాబాద్ ఓటర్ లిస్ట్ లో, తెలంగాణ ఓటర్ లిస్ట్ లో బంగ్లాదేశీల వాళ్ళు 5,000 నుంచి 10,000 మంది ఓవర్ స్టేయింగ్ పాకిస్తాన్ ఉన్నారు. హైదరాబాద్ లో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ, వాళ్ళందరికీ మీరు ఓట్లు ఓటర్ లిస్ట్ పేర్లు పెట్టమంటారా?
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న 8 రకాల మేలు రకం వరి వంగడాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. బీపీటీ 5204, తెలంగాణ సోనా, జయశ్రీరామ్, హెచ్ఎంటీ వంటి ఈ ప్రత్యేక రకాలకు అమెరికా, ఆస్టేలియా, యూరప్ దేశాలలో అధిక డిమాండ్ ఉందని, వీటి ద్వారా రైతులకు మద్దతు ధర కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుందని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందే నివారణ చర్యలు తీసుకోవడం కీలకమని పేర్కొన్నారు. ఈ నెల 19 నుండి వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేయాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను ఒక సామాజిక ఉద్యమంగా మార్చాలని, ప్రతి పిల్లాడు పనిలో కాకుండా పాఠశాలలోనే ఉండాలని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, పేదరికం, కుటుంబ పరిస్థితుల వల్ల పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, అలాంటి వారిని గుర్తించి మళ్లీ బడిలో చేర్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. గ్రామీణ తెలంగాణను స్వచ్ఛత, పచ్చదనానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సూచించారు. సచివాలయం నుంచి జిల్లా పంచాయతీ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క పారిశుద్ధ్య నిర్వహణ, నిధుల వినియోగం, వన మహోత్సవం, తాగునీటి భద్రత తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపి ఈనాడు మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. కృతజ్ఞతకు, ఆశకు జరిగిన పోటీలో ఆశ గెలిచిందన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా శంకరాయకుంట గ్రామంలో బాల వికాస వాటర్ ప్లాంట్ను హరీష్ రావు ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తేవడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా పథకాలు అందించారని, ఇంకా ఎన్నో చేసి కృతజ్ఞతగా ఉన్నామన్నారు. తెలంగాణను సోనియమ్మ ఇస్తే ఈ అంశంపై పవన్ కళ్యాణ్ అనుచితంగా మాట్లాడారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ ప్రజల వల్లే పెద్ద హీరో అయిన పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా అక్కడి అభివృద్దిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ నిరోధక అవగాహన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హెల్పేజ్ ఇండియా ఒక కార్యక్రమం చేపట్టింది. వాతావరణ మార్పుల వల్ల వృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి సంరక్షణ, సామాజిక భద్రతపై రూపొందించిన జాతీయ నివేదికను వృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్ బి శైలజ, ఎన్సీసీపీఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ, మారుతున్న కాలమాన పరిస్థితుల వల్ల విదేశాల్లో, పట్టణాల్లో ఉండే పిల్లలు వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవనశైలి వ్యాధులను దూరం పెట్టాలంటే ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఆయుష్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శశిప్రభ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో యోగా వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ, జీవనశైలి వ్యాధులను దూరం పెట్టాలంటే ప్రతి ఒక్కరూ రోజు కనీసం 30 నిమిషాలు యోగా చేయాలని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని తెలంగాణ రక్షణ సేన రాష్ట అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. యూరియా బుకింగ్ కోసం రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ ప్రభుత్వానికి కూడా అర్థం కావడం లేదని, వెంటనే దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా

మోడ్గులగూడెం గ్రామంలో 10 ఎకరాల్లో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జినుగు మరియన్న మాట్లాడుతూ, సంప్రదాయ నూనె గింజల పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ ద్వారా ఎకరానికి అధిక దిగుబడి లభిస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:20.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటారు. ఇప్పుడు వినబోతున్న పాట 8 వసంతాల చిత్రంలోనిది. కెఎస్ చిత్ర గానం చేశారు. వనమాల గీతానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినబోతున్న పాట కూలీ చిత్రంలోనిది. సుభాష్ ని అనిరుద్ రవిచందర్ పాడారు. కృష్ణకాంత్ గీతానికి అనిరుద్ రవిచందర్ సంగీతం.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట చాంపియన్ చిత్రం నుండి. రామ్ మిరియాల గానం చేశారు. కాసల సమ్ గీతానికి మిక్కిచి మేర్ సంగీతం.

0: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట నకాష్ అజీజ్ గానం చేశారు గేమ్ చేంజర్ మూవీ నుంచి. అనంత శ్రీరామ్ గీతానికి ఎస్ఎస్ థమన్ సంగీతం.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ లో కొన్ని పాటలు విన్నారు. మరికొన్ని పాటల్ని 6:50 నుంచి 7 గంటల వరకు వినవచ్చు.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఈ రోజు రాత్రి 8:30 ప్రసారమయ్యే ఏకచిత్ర గానంలో 2009 విడుదలైన కిక్ చిత్రం నుంచి పాటలు వింటారు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. ఈ రోజు రాత్రి 8:30 ఏకచిత్ర గానంలో కిక్ చిత్రం నుంచి పాటలు వింటారు.

Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. మన జీవితంలో ఎల్లప్పుడూ వెన్నెలు కురిపించాలంటే మనం కాలుష్యరహితమైన ప్రపంచంలో ఉండాలి. అందుకే ఇవాళ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ గురించి చెప్పబోతున్నాను. జలవాయు మార్పు, పర్యావరణ సంరక్షణ విషయం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి. పర్యావరణం, జలవాయు మార్పు విషయం మానవత్వ కోసం ఒక ఆదర్శ చిహ్నంగా ఉన్నాయి. ఇందులో మనం చూసే ప్రగతి, ఆకస్మిక కలిగిన ప్రాకృతిక ఆపదలు, జనభావాలు, వికృతులు, ప్రదూషణ, వాతావరణ మార్పులు సంకేతాలు మనం ప్రస్తావించాల్సిన పాఠాలున్నాయి. జలవాయు

ఆదర్శ చిహ్నంగా ఉన్నాయి. ఇందులో మనం చూసే ప్రగతి, ఆకస్మిక కలిగిన ప్రాకృతిక ఆపదలు, జనభావాలు, వికృతులు, ప్రదూషణ, వాతావరణ మార్పులు సంకేతాలు మనం ప్రస్తావించాల్సిన పాఠాలున్నాయి. జలవాయు మార్పు ఒక సమస్య అనగా మన సమాజంలో ఉన్నదని అనుమానించబడుతుంది. పర్యావరణం, జలవాయు మార్పు సమస్యలు భూమి, నీటి, గాలి, వాతావరణాన్ని అనేక విధాలుగా ప్రభావించేవి. ప్రకృతికి వాతావరణ సంరక్షణ ఆదర్శమైన విధానాలు ఉండవు. ఆయా సమస్యలకు కారణాలను గుర్తు చేస్తాయి. వాతావరణంలో మనకు ఉన్న ప్రదూషణం మానవత్వం, ప్రాణుల ఆరోగ్యాన్ని హాని చేస్తుంది. వాతావరణ ప్రదూషణం, గ్లోబల్ వాయిడ్ స్ప్రింగ్, జలవాయు మార్పు, నీటి వాడకం, అవన్నీ ఉత్తర క్రియావలంబన ప్రయత్నాలను అడ్డుకుంది. పర్యావరణ సంరక్షణ మానవత్వం, ప్రాణుల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న భూతంపై ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వెల్లడించిన ఒక నివేదిక ఆందోళనకరంగా ఉంది. వందేళ్లకోసారి సముద్ర మట్టాలు పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు ఈ శతాబ్దం చివరిలో ఆరంభమయ్యే ఏటా సంభవిస్తాయని హెచ్చరించింది. అంతేకాదు, సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దం అంతా కొనసాగుతాయని పేర్కొంది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు మరో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘ వేసవి, చలికాలం నిడివి తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. ఒకవేళ ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలకు చేరితే తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయం, ఆరోగ్యంపై పెను ప్రభావం తప్పదని హెచ్చరిస్తుంది. ప్రస్తుత భూతాపాన్ని బట్టి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు, ఉష్ణోగ్రతలు ఇక నుంచి 10 ఏళ్లకోసారి సంభవిస్తాయని అధ్యయనకర్తలు వివరించారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2030కి లేదా అంతకు ముందే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మార్కును దాటే ప్రమాదం ఉంది. భూతాపం తగ్గడానికి 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది అని హెచ్చరించారు. భూతాపంపై నివేదికను మానవాళికి రుధిర సంకేతంగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. సమస్త జీవరాశులు ప్రకృతి ప్రసాదించిన ఆవాసాలు తీవ్ర విపత్తులను ఎదుర్కొంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేదో మామూలు నివేదిక కాదండి, ఇందులో 234 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 3000కు పైగా ఉన్న పేజీల రిపోర్ట్ వీళ్లు ఈ నివేదికలో ఉంచారు. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల భారత్ వంటి దేశాల్లో వడగాల్పులు అధికమవుతాయి. ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. కార్బన్ ఉద్గారాలు పెరిగి గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. మిగతా వాటితో పోలిస్తే మన హిందూ మహాసముద్రం త్వరగా ఎక్కువ వేడెక్కుతుంది. వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. 21వ శతాబ్దం చివరి నాటికి భారత్ లో వానాకాలం సుదీర్ఘంగా ఉంటుంది. దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమి తేమ కోల్పోయి కరువు పరిస్థితులు అధికమవుతాయని ఈ పరిశోధనలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతుందని, తత్ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని, ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావడంతో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, వేడిగాలులు, కరువు, తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు అధికమవుతాయని, ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో మరింత తరచుగా భీకరంగా సంభవించే ముప్పుందని హెచ్చరించాయి. మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టాలు పెరిగి ఆక్సిజన్ స్థాయిలు తగ్గి అవి మరింతగా ఆమ్లీకరణ చెందుతాయి. ఇదే జరిగితే 100,000 సంవత్సరాల పాటు కోలుకోలేని నష్టం జరిగినట్టే. ఈ శతాబ్దం మధ్యకాలానికి సముద్ర మట్టాలు 15 నుంచి 30 సెంటీమీటర్ల మేర పెరుగుతాయి. భూమి యొక్క వాతావరణం యొక్క ఉష్ణోగ్రత వేగంగా పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ప్రజలు శిలాజ ఇంధనాలను కాల్చివేస్తున్నారు. అది ఎక్కువ గ్రీన్ హౌస్ ను ఉత్పత్తి చేస్తుంది. మానవ శక్తి లేకుండా భూమి ఇప్పటికే వివిధ మార్గాల్లో వాతావరణ మార్పులను ఎదుర్కొంది. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రత పెరుగుదలకు మానవులు ఎక్కువ బాధ్యత వహిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వర్షపాత నమూనాల్లో మార్పులకు కారణమవుతుంది. కొన్నిసార్లు గ్లోబల్ వార్మింగ్ కారణంగా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో ఋతువులు ఎక్కువ కాలం ఉంటాయి. మనం గ్రీన్ హౌస్ వాయువులను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయకూడదు. మన భూమిని మనం కాపాడుకోవాలి. భూమిపై అంతకంతకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి ప్రపంచం వేగంగా స్పందించాలి. కానీ ప్రపంచం అంటే మరెవరో కాదు, మనమే. మానవుడు గ్లోబల్ వార్మింగ్ ఎలా తగ్గించగలడు అంటారా? భూతాపం తగ్గించడం మన వల్లే సాధ్యం అంటున్నారు ఎక్స్పర్ట్స్. సింపుల్ గా కొన్ని పద్ధతులు చెప్పేస్తాను, ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో పాటించేయండి. తక్షణం చేయండి లేదా పెనుముప్పు ఎదుర్కోండి. భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రపంచంలోని చాలా మంది ప్రముఖ పర్యావరణ వేత్తలు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు,
కారు చిచ్చు వరదల్

0: లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది. భూమి ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరుకోకుండా ఉండాలంటే ప్రపంచంలో అందరూ ఎక్కువ కాలం పాటు ఉండే మార్పులు ఇప్పటి నుండే చేయడం చాలా ముఖ్యం. భూమిపై ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటకుండా దాన్ని వేగంగా అదుపు చేయడంలో పౌరులు, వినియోగదారులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. చాలా మటుకు మనం వాహనాలు ఉపయోగించకుండా సైకిల్ లేదా నడిచి వెళ్లడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనం ఫిట్ గా ఉండొచ్చు, దాంతోపాటు కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గించవచ్చు. నగరాల్లో ఎక్కడికి ఎలా వెళ్లినా అనే దారులు మనమే ఎంచుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఉపయోగించవచ్చు. మీరు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించండి. వ్యాపార పర్యటనలు రద్దు చేసుకోవడానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండండి. దానికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పనులు చేసుకోండి. విద్యుత్ ఆదా చేయండి. చల్లబడ్డానికి ఏసీని ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం, వేడెక్కడానికి హీటర్లను తక్కువ ఉష్ణోగ్రతలో ఉపయోగించడం వల్ల కూడా చాలా విద్యుత్ ఆదా అవుతుంది. చలికాలాల్లో ఇంట్లో వేడిని కోల్పోకుండా మీ పైకప్పుకి ఫైబర్ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో మరింత రక్షణ కల్పించండి. దానివల్ల విద్యుత్ ఉపకరణాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఏమైనా విద్యుత్ పరికరాలను ఉపయోగించినప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేయడం, ప్లగ్ నుంచి తీసేయండి. ఇవి మీకు చిన్న చిన్న మార్పులుగానే కనిపించవచ్చు, కానీ విద్యుత్ ఆదాకు ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈసారి మీరు బయట ఏదైనా విద్యుత్ పరికరం కొంటున్నప్పుడు దాని ఎనర్జీ ఎఫిషియన్సీ చెక్ చేయండి. కొన్ని అవసరాల కోసం మీరు సోలార్ వాటర్ హీటర్, సోలార్ గీజర్ లాంటివి యూజ్ చేయండి. ఒక స్థిరమైన జీవితం గడిపేలా అందరూ కలిసి చర్చించుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలి. పంటల పద్ధతులు, విద్యుత్ ఆదా చిట్కాలు, రీసైకిల్ ప్రయోజనాలు లాంటి అందరికీ తెలిసేలా షేర్ నెట్వర్క్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న మార్పులు ప్రతిరోజు పాటిస్తే అది వారి సంక్షేమంపై చాలా ప్రభావం చూపిస్తుంది, అభివృద్ధి స్థిరంగా ఉండేలా చేస్తుంది. భూతాపం తగ్గించడానికి రాబోతున్న తరాలకు మెరుగైన సురక్షితమైన భవిష్యత్తు అందించడానికి సహాయమవుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్వేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ వెన్నెలా. టిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: మరింతవరకు వెన్నెల ప్రాయశ్చిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు వినబడుతున్నటువంటి పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోనది. భీమ్ శిశిరయ్య స్వరపరిచి ప్రణవి ఆచార్యతో కలిసి పాడిన పాట అనంత శ్రీరామ్ గీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినపడుతున్నటువంటి పాట ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ చిత్రానికి యశ్వంత్ నాగ్, సింధుజా శ్రీనివాసన్ గానం చేశారు. సనారి

మీరింతవరకు లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపునకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకువెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుకు గాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్బంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఈ ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక వ్యవస్థల అస్థిరతకు కారణమవడమే కాకుండా అనేక దేశాలలో ప్రాణ నష్టానికి దారితీశాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం అమలు కావడం ద్వారా ఆ ప్రాంతాల్లో శాంతి స్థిరత్వాలు పునరుద్దరించబడతాయని భారత్ ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ సముద్ర రవాణా స్వేచ్ఛను, వాణిజ్య భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర సమస్యలపైన కూడా చర్చలు జరిపి ఇరు దేశాలు దీర్ఘకాలికంగా కొనసాగే ఒక శాశ్వత తుది ఒప్పందానికి రావడానికి కూడా భారత్ ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు దేశ నిర్మాణానికి ఎంత సహకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని పేర్కొన్నారు. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో తమ పరిపాలన అంతా సామాన్య పౌరుల జీవన ప్రయాణాలను మెరుగుపరచడంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రజలకు సులభంగా అవకాశాలు కల్పించడం, మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ది, పటిష్టమైన ప్రజాసేవలు, అందుబాటులో ధరల్లో వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివరించారు. దేశంలోని అన్ని చమురు శుద్ది కర్మాగారాలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, పెట్రోల్ డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడారు. గత 4 రోజుల్లో 1,84,00,000 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో వస్తున్న దిశ అనే ఎల్ఎన్జీ కార్గో నౌక హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఇండియన్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోర్తో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియా

0: డబ్ల్యూటీ మారుత్ పోర్టల్ను అభివృద్ది చేశాయి. పవన విద్యుత్ సరఫరా వ్యవస్థను క్రమబద్దీకరించే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఈ సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ పవన ఇంధన రంగంలో భారతదేశం సాధిస్తున్న శరవేగ వృద్దిని ప్రముఖంగా ప్రస్తావించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గతంలో ఫేజ్ 1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్ 2 ఏర్పాటుపై నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్ 2 ఏర్పాటుకు రాష్ట్రం చొరవ తీసుకుందని వివరించారు.
1: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా? అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు.
0: అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రో కూడా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా వారణాసిలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించాయి. అందిన నిఘా సమాచారం ఆధారంగా అధికారులు దాడి చేసి వారణాసిలోని జగత్పూర్లో గల ఒక కొరియర్ సంస్థ గోడౌన్ నుంచి 124 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో రేపు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో జరగనున్న ఈ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, హిమాలయ పరిసర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లలో నేడు బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములు పడే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు మెరుపులు, బలమైన గాలులతో, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది. రాగల 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్టలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గత 12 ఏళ్లలో భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో శాస్త్ర సాంకేతిక రంగం కీలక శక్తిగా వ్యవహరించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితమైన ఈ విభాగం ఇప్పుడు పరిపాలన, ఆవిష్కరణలు, ప్రజా సంక్షేమానికి ఒక బలమైన మూలస్తంభంగా మారిందని పేర్కొన్నారు. భారతదేశ సేవలో 12 ఏళ్ల సైన్స్ అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైన్స్ ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే సాంకేతికత ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒక అంతర్భాగంగా మారిందని చెప్పారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియోను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించిందని వెల్లడించింది. ఉత్తర రైల్వే పరిధిలోని అంబాలా డివిజన్ కోసం 201 కోట్ల రూపాయల కవచ్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఈ అంశం గురించి శ్రీమతి ప్రవీణ జయరామ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు కార్మిక చట్టాలు లేబర్ లాస్ విభాగంలో విశేష అనుభవం కలిగిన శ్రీమతి ప్రవీణ జయరామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీమతి ప్రవీణ జయరామ్ గారు, ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం అండి. మీకు
1: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
0: తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988లో ఎవరైనా ఎంప్లాయర్గా షాప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటి? రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ ఫామ్లో ఏమేమి ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది?
1: ఒక సంస్థ లేదా షాపు వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు వారు ప్రప్రథమంగా తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలి. వాళ్ళ సంస్థ స్టార్ట్ చేసిన 30 రోజుల లోపల ఈ ప్రక్రియ జరిగిపోవాలి, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. దానికి ముందుగా కావాల్సింది ఫామ్ 1 అని ఉంటుంది. దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఆ సంస్థ పేరు, ఆ ఎంప్లాయర్ పేరు, ఫాదర్ పేరు, అతడి వయసు, తర్వాత ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, దీనికి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఆ సంస్థ, ఇలాగా మొత్తము వివరాలన్నీ ఫిల్ చేసి దానికి తోడు మనము ఎంప్లాయర్ ఆధార్, తెలుగు నేమ్ బోర్డు ఆఫ్ ద కంపెనీ, తర్వాత మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్, తర్వాత సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటారు. సో అది కొన్ని సంస్థలకు ఏంటంటే వాళ్ళ ఎంప్లాయర్ వేరే రాష్ట్రంలోనో వేరే సిటీలోనో ఉంటారు, అలాంటప్పుడు ఇక్కడ ఉన్న అతనే బ్రాంచ్లో ఉన్న పవర్ ఆఫ్ అటర్నీ ఎవరికి ఇస్తున్నారో వారి డీటెయిల్స్ అన్ని అనుసంధానం చేసి ఇవన్నీ డీటెయిల్స్ ఫర్నిష్ చేసి
0: కొత్తగా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రుసుము ఎంత చెల్లించాలి?
1: రుసుము కంపెనీ యొక్క హెడ్ కౌంట్ ని బట్టి ఉంటుంది. ఎంప్లాయీస్ ఇప్పుడు 0 ఉన్నా కూడా మనం సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, అప్పుడు 100 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదే 1 నుండి 5 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళకి 500 రూపాయలు చెల్లించాలి. ఒకళ్ళున్నా ఇద్దరున్నా 5 మంది ఉన్నా ఆ 500 చెల్లించాలి.
0: ఇప్పుడు నిజంగానే నేను ఒక సంస్థ లేదా ఒక షాప్ పెట్టాలనుకుంటున్నాను, ఒక 10 మందిని రిక్రూట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే 10 మంది అని ఆలోచించుకొని పర్మిషన్ తీసుకున్నాను, అది వ్యాపారం మంచిగా జరగడం వల్ల కావచ్చు, ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమై నేను ఈ గ్యాప్ లో ఎక్కువ మందిని తీసుకున్నాను, మళ్ళీ దానికి సంబంధించిన ఆ అనుమతులు మరి ఎక్కువ మంది అయిన తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా, ఎలా మార్పు?
1: దాన్ని అమెండ్మెంట్ అంటారండి. అమెండ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది.
0: ఎలాంటి చేంజెస్ ఉంటే అమెండ్మెంట్ కావాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి.
1: అమెండ్మెంట్ అంటే మీరు అన్నట్టు ముందుగా హెడ్ కౌంట్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఎనీ చేంజ్ ఇన్ ద హెడ్ కౌంట్, ఎందుకంటే దాన్ని బట్టి మనము ప్రతి ఏడాది రెన్యూ కూడా చేయించుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బట్టే మనకి పేమెంట్ ఆఫ్ ఫీ కూడా ఉంటుంది కాబట్టి పెరిగినా తగ్గినా మనము దానికి అమెండ్ చేసుకోవాలి. మనము అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాం. సెకండ్ సిచ్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయర్ ఉన్నాడు, ఆ ఎంప్లాయర్ ప్లేస్ లో ఇంకో అతను వచ్చాడు, సమ్ ఎక్స్ వై జెడ్ ఉన్నాడు,
0: అంటే నెంబర్ సేమ్ గానీ మనిషి మారారు,
1: మనిషి మారారు, ఎస్, అది ఇంకో వే ఆఫ్ అమెండ్మెంట్ అన్నమాట. అండ్ మూడోది ఏంటంటే ఉద్యోగులు ఎక్కువ పెరిగారు, మీకు ఉన్న ప్రిమైసెస్

0: సరిపోవట్లేదు, ఇంకో ప్రిమిసెస్ మార్చారు, సో అడ్రస్ మారుతుంది. అడ్రస్ మారినప్పుడు మూడే చోట్ల, ఒకటి హెడ్ కౌంట్ పెరిగినా తగ్గినా అప్పుడు, తర్వాత ఎంప్లాయర్ నేమ్ చేంజ్ అయినప్పుడు, థర్డ్ అడ్రస్ ఆఫ్ ద ఎంప్లాయర్.
1: అయితే ఈ మూడు కాకుండా ఉదాహరణకి నేచర్ ఆఫ్ వర్క్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాంటిది ఏదైనా పెట్టుకున్నాను, ఏదైనా పిండి మరో లేదా ఈ మధ్య బ్యాటర్ లాంటివి అమ్ముతా ఉన్నారు, ఆ సేల్స్ ప్రాసెసింగ్ పెట్టుకున్న నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మడానికి కుదిరింది, అంటే మేబీ డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ వల్ల కావచ్చు, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని ఇప్పుడు నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మదలుచుకున్నాను. నేచర్ ఆఫ్ వర్క్ ఆర్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్ మారినప్పుడు అమెండ్మెంట్ అవసరం ఉంటుందా? దానికి ఏమైనా అనుమతులు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
0: దానికి ఏమీ ఉండదండి, ఎందుకంటే మీది కంపెనీ అలాగే ఉంది, ఎంప్లాయర్ అలాగే ఉన్నాడు, అమెండ్మెంట్స్ కి వెళ్లేది ఈ మూడు మార్పులు ఉన్నప్పుడే.
1: అయితే మీరు అన్నట్టు మార్పులు ఏం లేకపోతే అమెండ్మెంట్ అవసరం లేదు. అలాగే మీరు రెన్యువల్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించాల్సి ఉంటుంది?
0: ఇది మనము రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గురించి చెప్పినప్పుడు, లైక్ మనం ఇట్ గోస్ బై క్యాలెండర్ ఇయర్ అండి. మీరు మే 3rd చేయించవచ్చు రిజిస్ట్రేషన్, లేకపోతే 23rd August చేయించవచ్చు, లేకపోతే 18th November చేయించవచ్చు. ఎప్పుడైనా దాని వ్యాలిడిటీ 31st December ఆ ఏడాది వరకే ఉంటుంది. వచ్చే సంవత్సరానికి మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవాలి.
1: మీరు అన్నట్టు నాకు అమెండ్మెంట్ ఏం అవసరం లేదు, ఎలాంటి మార్పులు ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం రెన్యువల్ మాత్రం చేయించుకోవాల్సిందే,
0: తప్పనిసరి.
1: ఏదైనా పరిస్థితుల్లో రెన్యువల్ మిస్ అయితే పెనాల్టీస్ ఏ రకంగా ఉంటాయి?
0: ఇప్పుడు రెన్యువల్ అన్నది 1st November నుంచి 30th November దాకా అప్లికేషన్ ఓపెన్ గా ఉంటాయండి. అప్పుడు మీరు రెన్యువల్ కి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు రెన్యువల్ ఇమీడియట్ ఆటో రెన్యువల్. ఒకవేళ మీరు రెన్యువల్ చేసుకోలేకపోతే ఆ టైంలో 1st December నుంచి 31st December దాకా మీకు 25% పెనాలిటీ పడుతుంది. అదే 1st January నుంచి తర్వాత ఎప్పుడు చేసుకున్నా 50% పెనాలిటీ పడుతుంది.
1: సో ఎంప్లాయర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ పొందుతారో వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా టైం టు టైం రెన్యువల్ చేయించుకోవాలి, చేంజెస్ ఏమైనా ఉంటే అమెండ్మెంట్స్ కి వెళ్ళాలి
0: తప్పనిసరిగా.
1: వీటితో పాటు ఎవరైతే ఎంప్లాయర్ తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వారు వారి ఉద్యోగుల పట్ల, వారికి ఇవ్వాల్సిన జీత భత్యాల పట్ల, మినిమం వేజెస్ కావచ్చు, వారి పని సమయం కావచ్చు, వర్కింగ్ అవర్స్ కావచ్చు, ఎలాంటి విధి విధానాలు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందంట?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వాళ్ళు నోటీస్ బోర్డు లో కొన్ని ఐటమ్స్ డిస్ప్లే చేయాలి. అవి ఏంటంటే మినిమం వేజెస్, తర్వాత అన్ని చట్టాల యొక్క అబ్స్ట్రాక్ట్స్, లోకల్ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్ రెండు రకాలుగా డిస్ప్లే చేయాలి. తర్వాత వాళ్ళ పని వేళలు, అలాగే ఈ మన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, తర్వాత ఎవరైతే ఈ సర్టిఫికెట్ ఇచ్చారో ఆ అధికారి పేరు, వాళ్ళ సెలవు దినాలు, లిస్ట్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్, ఇవి కాకుండా వాళ్ళ గ్రాట్యుటీ అవి ఉన్నప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు అన్నది, ఇవన్నీ మనము వాళ్ళ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. తర్వాత మినిమం వేజెస్ వచ్చేటప్పటికి ప్రతి 6 నెలలకి ఒకసారి గవర్నమెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రైస్ ఇండెక్స్ బేస్ మీద VDA వేరియబుల్ డిఎన్ఎస్ ఎలవెన్స్ ని రివైజ్ చేస్తూ
1: ఉంటారు. ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకుని
0: రివైజ్ చేస్తూ ఉంటారు. అది ఎవ్రీ 6 నెలలకి, April 1st to 30th of September దాకా ఒకటి ఉంటుంది. 1st October నుంచి మళ్ళీ రివైజ్ చేస్తారు. ఆ రివైజ్ చేసిన వెంటనే వీళ్ళు ఎంప్లాయర్ కూడా ఇమీడియట్ గా చూసుకోవాలి, వెంటనే అతను వాళ్ళ ఉద్యోగులది జీతపత్యాలు కూడా జాగ్రత్తగా ఆయన కనీస వేతనాలు ఇస్తున్నారో లేదో చూసుకోవాలి, అది మీట్ అయ్యేటట్టు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. వర్కింగ్ అవర్స్ జనరల్ గా మనకి ఇదివరకు 2024 దాకా కూడా 8 గంటలు ఉంటాయి పనివేళలు. ఎవరైనా ఉద్యోగి 8 గంటలు పని చేయాలి. కాకపోతే ఈ మధ్యన కొత్తగా ఈ ITIES వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కంపెనీస్ ఏంటంటే ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్, వెస్టర్నైజ్ ఇది ఉండడం వల్ల వాళ్ళు 5 రోజులు మాత్రమే పనిచేస్తారు వారానికి. సో వారానికి 5 రోజులే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఎగ్జంప్షన్ వచ్చింది, 8 నుంచి 10 గంటల దాకా పని చేయొచ్చు వాళ్ళు. అది ఆ వెసులుబాటు ప్రభుత్వం కార్మిక శాఖ కల్పించింది.
1: ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలు కలిగించాల్సి ఉంటుంది.

0: ముఖ్యంగా మెటర్నిటీ విషయానికి వస్తే ఎలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ తరపున షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది?
1: విమెన్ ఎంప్లాయీస్ కి మీరు అన్నట్టు గర్భం దాల్చినప్పుడు మెటర్నిటీ బెనిఫిట్స్ కల్పించాలండి. అంతకుముందు 13 వారాలు సెలవు ఇచ్చేవారు, ఇప్పుడు 26 వారాలు సెలవు తీసుకుంటున్నారు. ఎక్స్ట్రీమ్ కేసెస్ లో వాళ్ళకి ఇంకా ఏమన్నా అవసరం ఉండి డెలివరీ టైంలో ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తే మటుకు వాళ్ళకు ఇంకో నెల సెలవు పెంచుకోవచ్చు. బేబీకి 15 నెలలు వచ్చేదాకా వాళ్ళు ఒక క్రష్ ఫెసిలిటీ వాళ్ళ ప్రిమిసెస్ లో పెట్టుకోవచ్చు. వాళ్ళ ప్రిమిసెస్ లో లేని పక్షంలో వాళ్ళు 500 మీటర్ల రేడియస్ లో వాళ్ళు ఎక్కడైనా క్రష్ తీసుకుంటే ఎంప్లాయర్ వాళ్ళకి పే చేయాలండి. అదే కాకుండా ఇప్పుడు కొంతమంది మహిళలు కొంచెం లేట్ గా పనిచేస్తున్నారు. ఇదివరకు అయితే 8:30 తర్వాత పనిచేయడానికి పర్మిషన్ లేదు, కానీ రీసెంట్ గా 24 లో 23 లోనో ఏం చేశారంటే విమెన్ వర్క్ చేయొచ్చు లేట్ అవర్స్ లో, కానీ వాళ్ళకి సెక్యూరిటీ ఒకటి, ట్రాన్స్పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేయాలని ఖచ్చితంగా చెప్పారు.
0: సో మీరు అంటే చట్టం ప్రకారం విమెన్ ఎంప్లాయీస్ లేట్ అవర్స్ వరకు పనిచేయాల్సి వస్తే అది ఎంప్లాయర్ బాధ్యత?
1: సరిగ్గా చెప్పారు, అది కరెక్ట్, ఎంప్లాయర్ బాధ్యత.
0: ఒక ప్లాన్ తో వ్యాపారం చేద్దామని పెట్టుకున్న నేను, అది వ్యాపారం సరిగ్గా వృద్ధి చెందక కావచ్చు, లాభసాటిగా లేదని కావచ్చు, నేను క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ క్లోజర్ ఇంటిమేషన్ ఎప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది? దాని తాలూకు ప్రొసీజర్ ఏంటి? ఎంత సమయంలో నేను క్లోజ్ చేయొచ్చు?
1: మీరు క్లోజ్ చేద్దామని అనుకున్న వెంటనే వాళ్ళకి క్లోజర్ నోటీస్ పంపించండి. అంటే మీరు ఇంకా ఏమి కార్యకలాపాలు అక్కడ చేయట్లేదు అని కార్మిక శాఖకి మీరు ఒక నోటీస్ పంపిస్తున్నారు. వాళ్ళు అది పరీక్షించి మీరు ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుని అది మీ దగ్గర భద్రపరచుకున్నచో ఏమన్నా తర్వాత ఏమన్నా నోటీసులు వచ్చినా ఏవచ్చినా మీరు సేఫ్ గా ఉంటారు.
0: షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గవర్నమెంట్ ఇచ్చే ఫెస్టివల్ డేస్ కాకుండా ఏమేమి పరిస్థితుల్లో ఎలాంటి హాలిడేస్ తీసుకునే హక్కు ఉద్యోగులకు ఉంది?
1: ఉద్యోగులు 240 రోజులు ఒక సంవత్సరంలో పనిచేసినప్పుడు వాళ్ళకు 15 రోజులు ఎర్న్ లీవ్ అంటారండి. అది వాళ్ళకి ఆ లీవ్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఆ సంస్థ యాజమాన్యం పే చేస్తుంది. అలాగే 12 రోజులు క్యాజువల్ లీవ్ ఉంటుంది, 12 రోజులు సిక్ లీవ్ ఉంటుంది. ఇవి 39 రోజులు వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన సెలవులు. అది కాకుండా నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్కి వస్తే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆయన ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎప్పుడంటే నవంబర్ ఆఖరి వారంలో కానీ డిసెంబర్ 1-2 వారాల్లో కానీ, దాన్ని బట్టి ఆయన లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో 9 హాలిడేస్ ఇస్తారు. మొదటి 5 మాత్రం మ్యాండేటరీ, తప్పనిసరిగా పాటించాల్సినవి. అవి ఏంటంటే August 15, 26 జనవరి, October 2, అది కాకుండా మే డే కార్మికుల దినం, తర్వాత తెలంగాణ ఫార్మేషన్ డే June 2. ఇవి కాకుండా మిగతా 4 ఆ ఎంప్లాయర్ అతని పరిస్థితిని బట్టి లైక్ ఒకదానికి ఒకటి మార్చుకోవచ్చు, మార్చుకుని అతనికి సౌకర్యంగా ఉన్నవి ఇచ్చుకోవచ్చు.
0: బాగుంది ప్రవీణ గారు. చివరగా శ్రోతలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏమేమి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు?
1: ఎప్పుడైనా మీరు సంస్థ కానీ షాప్ కానీ తీసుకున్నప్పుడు లైక్ ఏదో కొంచెము ఓవర్ టైమ్ చేయించేద్దాము వాళ్ళతోటి, ఉద్యోగులతోటి పర్వాలేదు కాస్త ఎక్కువ 1 గంటే కదా, ఇలాంటివి అసలు చేయొద్దండి. తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు. అలాగే రిజిస్టర్స్ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా మీకే మంచిది, అది ఇన్స్పెక్షన్స్ వచ్చి అప్పుడు కంగారు పడి ఇది చేసేది ఏమీ లేదు. యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, లెట్ అస్ సేవ్ ద వర్క్ ప్లేస్.
0: బాగుందండి, యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, సురక్షితంగా ఉండండి అని చెప్తున్నారు ప్రవీణ జయరామ్ గారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఈ అంశం గురించి శ్రీమతి ప్రవీణ జయరామ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:30. ఆయుధం చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, ఉషా పాడిన పాట వినబోతున్నారు. పాటతో ప్రయాణం కార్యక్రమంలో భీమ్స్ గీతానికి వందే మాతరం శ్రీనివాస్ గీతానికి భీమ్స్ సంగీతం.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: పాటతో ప్రయాణంలో ఇప్పుడు వినబోతున్న పాట రఘు కొంచెం స్మిత గానం చేశారు. భాస్కర్ భట్ల రవికుమార్ గీతానికి చక్కెర సంగీతం. అమ్మ నాన్న ఓ తమిళమ్మ చిత్రం నుంచి ఈ పాట.

0: मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: పాటతో ప్రయాణం కార్యక్రమం వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినబోతున్న పాట చక్రి స్వరపరిచి కౌశల్యతో కలిసి పాడిన పాటలో భాస్కర్ భట్ల గీతం, చిత్రం అమ్మాయిలు అబ్బాయిలు.

0: ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: దిల్ చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ స్వరపరిచి ఉషాతో కలిసి పాడిన పాట వినబోతున్నారు. శుద్ధాల అశోక్ తేజ గీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: వినపడుతున్న పాట దొంగోడు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ శ్రీవర్ధని పాడారు. భాషశ్రీ గీతానికి విద్యాసాగర్ సంగీతం.

0: తెలుసా? ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయ్ సామాన్ బీమారీకే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట గంగోత్రి చిత్రంలోనిది. ఎస్పీ చరణ్ శ్రీవర్ధని పాడారు. చంద్రబోస్ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్త ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మెట్రో ఫేజ్ 2 సాధనలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని, దానికి అనుమతి రాకపోవడం సీఎం అసమర్థతేనని కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ప్రధానిని ప్రశ్నించలేకనే సీఎం రేవంత్ ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారని, 71 సార్లు ఢిల్లీకి వెళ్లినా కేంద్రం ఆయన్ను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నెల 25వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రక్షాళన ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన కీలక తేదీలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ గుర్రంగూడలోని 116 ఎకరాల విస్తీర్ణంలో ఈ నెల 18న వన మహోత్సవ కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుందని నిర్వాహకులు వెల్లడించారు. భారత రక్షణ

పరిశోధన సంస్థ స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిషా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో వారం పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4-5 రోజుల్లో ఉత్తర తెలంగాణకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల నివారణకు గ్రామస్థాయి వరకు అధికారులు ముందస్తు చర్యలతో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ తెలిపారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పదనే భయంతోనే రేవంత్ రెడ్డి ఇటువంటి అబద్దపు ప్రచారాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న 8 రకాల మేలు రకం వరి వంగడాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ముక్కోణపు సిరీస్లో ఇండియా ఏతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఏ సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఇరు జట్లు 265 పరుగులకే పరిమితం కావడంతో మ్యాచ్ టై అయింది. అనంతరం జరిగిన సూపర్ ఓవర్లో శ్రీలంక 16 పరుగులు చేయగా భారత్ 9 పరుగులే చేసి ఓడిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

0: చేయవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మస్తి మజా వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట ఘటికుడు చిత్రం నుండి కార్తిక్ హరిణి పాడారు

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇప్పుడంటే వాతావరణం ఎప్పుడు ఎలా మారనుంది, ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకోవటం కోసం ఉపగ్రహాలు, సాంకేతిక పరిజ్ఞానం ఇలా చాలా వరకు అందుబాటులోకి వచ్చేశాయి. కాబట్టి అన్ని ముందుగానే తెలిసిపోతున్నాయి. సైన్స్ ఇంతగా అభివృద్ది చెందని రోజుల్లో మన పూర్వీకులు ప్రకృతిలోని మార్పులను, పక్షులు, జంతువుల ప్రవర్తనను బట్టి వాతావరణాన్ని చాలా ఖచ్చితంగా అంచనా వేశారు. ఇలాంటి అంచనానే ఇప్పటికీ కొన్ని చోట్ల మన భారతదేశంలో పాటిస్తున్నారంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మరు కదా. ఒక పక్షి పెట్టే గుడ్ల సంఖ్యను బట్టి కాలాన్ని అంచనా వేస్తారట. మరి అది ఏ పక్షి ఏంటి అనే విషయాలు మాట్లాడుకుందాం మస్తీ మజాలో.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మస్తి మజా వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈ పక్షి ఎన్ని గుడ్లు పెడితే అన్ని నెలలు వర్షాలు పడతాయని నార్త్ లో కొన్ని గ్రామాల ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు. అంతేకాదు ఆ పక్షి గుడ్లు పెట్టే ప్లేస్ను బట్టి వర్షాలు ఎక్కువగా పడతాయా తక్కువగా పడతాయా అనేది కూడా తెలుస్తుందట. ఎత్తైన ప్లేస్లో గనక గుడ్లను పెడితే ఆ సంవత్సరం వరదలు ఎక్కువగా పొంగి పొర్లుతాయని, వర్షాలు ఎక్కువగా పడతాయని, అదే పొలాల్లో గానీ పల్లంగా ఉన్న ప్రాంతాల్లో గానీ గుడ్లు పెడితే వానలు తక్కువగా పడతాయని, ఇంకా వర్షాలు అస్సలు లేక కరువు వస్తుంది అనేది కూడా దీన్ని బట్టి అంచనా వేస్తారట. మరి ఇంతకీ ఆ పక్షి పేరేంటో నేను చెప్పలేదు కదా. ఆ పక్షి పేరేంటంటే టిటహరి. దీన్ని ప్రకృతి శాస్త్రవేత్త అని కూడా పిలుస్తారట.

వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:30. ఏకచిత్రగానం. ఈరోజు ఏకచిత్రగానంలో 2009లో విడుదలైన కిక్ చిత్రం నుంచి పాటలు వింటారు.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, a premier B school, Shamirpet. Visit www.ipeindia.org.
3: ఏకచిత్ర గానంలో 2009లో విడుదలైన కిక్ చిత్రం నుంచి పాటలు వింటున్నారు. రవితేజ, ఇలియానా జంటగా నటించిన ఈ మూవీ కామెడీ ప్రధానంగా లవ్ సెంటిమెంట్ అన్ని కలగలిపిన చక్కటి మిల్స్ లాంటి సినిమానే కిక్. రవితేజ కెరీర్లో వచ్చిన ఎన్నో హిట్ సినిమాల్లో ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ని ఇచ్చిందని చెప్పొచ్చు.

ఏకచిత్ర గానంలో 2009లో విడుదలైన కిక్ చిత్రం నుంచి పాటలను వింటున్నారు. 2005లో విడుదలైన అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించారు దర్శకులు సురేందర్ రెడ్డి. ఆ తర్వాత అశోక్ చిత్రం మూడో చిత్రంగా కిక్ తీసి తనేంటో నిరూపించుకున్నారు. కిక్ సినిమాలో రవితేజ క్యారెక్టర్ని చాలా

గా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించారు దర్శకులు సురేందర్ రెడ్డి. ఆ తర్వాత అశోక్ చిత్రం మూడో చిత్రంగా కిక్ తీసి తనేంటో నిరూపించుకున్నారు. కిక్ సినిమాలో రవితేజ క్యారెక్టర్ని చాలా స్పెషల్గా డిజైన్ చేశారు. కిక్ కోసం పక్కోడి ప్రాణాలని సైతం రిస్క్లో పెట్టే క్యారెక్టర్లో ఫుల్ కామెడీ పండించారు రవితేజ. ఈ సినిమాలో బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్ చేసిన కామెడీ అయితే సూపర్బ్ అని చెప్పాలి. అసలు ఈ సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడా కూడా కొంచెం కూడా బోర్ అనే అనిపించదు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఏకచిత్ర గానంలో కిక్ చిత్రం నుంచి పాటలు వింటున్నారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వక్కంతం వంశీ చెప్పిన కథతో తెరకెక్కిన ఈ మూవీలో సెకండ్ హీరోగా కళ్యాణ్ కృష్ణ పాత్రలో పోలీస్ ఆఫీసర్గా నటించారు శ్యామ్. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమయ్యారు.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఏకచిత్ర గానంలో 2009లో విడుదలైన కిక్ చిత్రం నుంచి పాటలు వింటున్నారు. పాటల విషయానికి వస్తే ఈ మూవీ మ్యూజికల్ గా హిట్టే. ఈ పాట బాగుంది, ఈ పాట బాగోలేదు అనేది లేదు, అన్ని పాటలు కూడా సూపర్. మరి అంత అద్భుతంగా పాటల్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాస్తే అంతే అద్భుతమైన మ్యూజిక్ ని అందించి మ్యూజికల్ హిట్ చేశారు ఎస్ఎస్ థమన్. ఈ సినిమాలో పాటల్ని కార్తీక్, ఇంకా అనుష్క మాన్చంద్, చిత్ర, తమన్, రంజిత్, వర్ధని, జోస్న, రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్ ఇలా చాలామంది పాడారు.
3: మ్యాటర్ కొంచెం ఎత్తు పైకి ఎత్తి పాడు. నీ అయ్యా ఎంతసేపు రా, మ్యాటర్ దగ్గర
4: బస్, మనకి మెమరీ లాస్.
3: అది కోరస్.

0: కాబట్టి కాటవల్లి, ఇది రోగం కాదు, మహారాజయోగం.
1: మీరు ఇంతవరకు ఏకచిత్ర గానంలో 2009లో విడుదలైన కిక్ చిత్రం నుంచి పాటల్ని విన్నారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం సరిగ్గా 9 గంటలు. ఇప్పుడు సినీ గీతాలు వింటారు. ముందుగా అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాట వేటూరి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట సాహుల్ హమీద్, స్వర్ణలత, మాల్గాడి శుభ బృందం గానం చేశారు. జెంట్మెన్ చిత్రానికి, రాజశ్రీ గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: సినీ గీతాలు వింటున్నారు. చివరిగా వినబోతున్నటువంటి పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం గానం చేశారు. రసరాజ గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం, చిత్రం మేజర్ చంద్రకాంత్.

0: సినీ గీతాలు మీరింత వరకు విన్నారు.
1: నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 9:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. 9:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు. 10 గంటలకు మధురిమలో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం సరిగ్గా 10 గంటలు కొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీతమాలిక మధురము వింటారు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం.

0: 102.8 మెగాహెర్ట్జ్ పై.
1: మీట్ ద స్టార్.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీత మాలిక మధురిమకు స్వాగతం. తన మది మొదట గానమై, తర్వాత వేణుగానమై, ఆ తర్వాత ప్రాణమై పిలుస్తోందని, ఎప్పటికైనా ప్రేయసి కనిపించకపోతుందా అని వేచిచూస్తూ మూగబాధ ఎదలోనే దాచుకున్నాననే అంటున్నాడు ఆ ప్రియుడు. మధురిమలులుకుతూ సాగే నాదంలా వారి అనురాగం పలికింది జీవన యమునా తరంగాలపైన, మోహన మురళీ రాగాలలోన. మోహనరాగంలో సాగిపోయే ఈ మధుర గీతం ఆరాధన చిత్రంలోనిది. పాడినవారు మహమ్మద్ రఫీ, జానకి. రచన సి. నారాయణరెడ్డి. సంగీతం సాలూరి హనుమంతరావు.

ప్రణయ గీతాలలోనూ పాత్రల తత్వాన్ని మనస్తత్వాన్ని ఆవిష్కరించడం సముద్రాల వారి ప్రత్యేకత. ఈ యుగల గీతంలో లలితభావాల సలళిత రాగాలు మనల్ని ఆకట్టుకుంటాయి. పున్నమి వెన్నెల గిలిగింతలకు, పూచిన మల్లెల మురిపాలు తన చెలి చిరునవ్వుకు సరికావని చెలికాడు ప్రశ్నిస్తే, తెలిసీ పలికిన విలువేనా అని చెలి జవాబిస్తూ, గుణమే తరగని ధనమని రూపం కాదని వివరిస్తుంది. జిక్కి ఘంటసాల గానం చేయగా పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన దొంగరాముడు చిత్రంలోని ఈ పాట మరువలేని సాహితీకుసుమం.

జనాలందించే చక్కని నెచ్చలి కోసం సన్నగవీచే సమీరాలపై వగలలుకు వయారాలతో వలపించిన వరుడి చెంతకు చేరుకుందామని రివ్వురివ్వున రెపరెపలాడింది చెలి. మృదుమధుర గలాలొక్కటై రెమ్మల మాటున యుగలగీతాలాపనలో ఒదిగిపోవాలనుకున్నాయి. యదసీములో ఉదయించిన తెలికాంతితో తొలినాటి తిమిరాలను తరమాలనుకున్నాయి. అవధిలేని వినువీధిలో విహారంచేసిన విహంగం పరిధిలోనే ఎదిగి ప్రపంచయానమెరుగని పతంగానికి తెలుపుకోలేని వేదన తెలిపిందిలా ఓ పాటరూపంలో. అందమే ఆనందం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట రచన దాశరథి, సంగీతం సత్యం.

వాగ్గేయకారుల మకుట సంప్రదాయ రీతిలో తుమ్మెదా అని అభినేత్రి తనకు తనే సంబోధించుకుంటూ పాడుకునే ఈ పాటను గీతరచయిత దాసం గోపాలకృష్ణ రచించారు. పల్లవి రాసిన క్షణాల్లోనే బాణీలు కట్టి జానపదానికి శాస్త్రీయ సంగీత సౌరభాలను అద్ది మోహన కళ్యాణి రాగంలో సుమనోహరంగా స్వరపరిచారు సంగీత దర్శకులు రమేష్ నాయుడు. పాట ఆద్యంతము వయోలిన్పై పలికే స్వరాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తారక ప్రభు ఫిలిమ్స్ పతాకంపై హరిప్రసాద్, జయసుధ ప్రధాన పాత్రలో నటించగా 1978లో విడుదలైన శివరంజని చిత్రం కోసం పి సుశీల ఈ పాటను పాడారు.

దేశం కాని దేశానికి పయనమైన మాతృభూమి సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎనలేని అభిమానమున్న ఓ మనసు నిత్యం రామనామ రసార్ణవ సుధాకరంలో తేలియాడుతూ ఆనందాష్టువుల వెల్లువతో భక్తిభావనామయ జగత్తులో సంచారం చేస్తూ ఆర్ద్రంగా పాడుకుంటోంది. తన మధురమైన గాత్రంతో పరమాత్మను స్వరప్రసూణాలమాలతో అర్చిస్తోంది. వాగ్గేయకారుడు సదాశివ బ్రహ్మేంద్ర ఈ సంస్కృత గీతాన్ని రచించి అహిర్భైరవి రాగంలో స్వరకల్పన చేశారు. అదే గీతాన్ని పడమటి సంధ్యారాగం చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ కలిసి ఆలపించారు.

ఇప్పుడు వినబోయే ఈ గీతం హిందీ చిత్ర పరిశ్రమ ప్రముఖ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పాడిన తొలి తెలుగు పాట. స్వరబ్రహ్మ శ్రీ సుసర్ల దక్షిణామూర్తిగారు ఈ పాటకు బాణీ కట్టారు. పల్లవీ చరణాలకు హిందుస్థానీ రాగాలను ఆధారంగా చేసుకున్నారు సుసర్లగారు. లతా మంగేష్కర్ భావయుక్తంగా పాడిన పద్ధతి వింటే ఆమెకు తెలుగు రాదు అనే విషయాన్ని ఎవరూ నమ్మరు. స్పష్టమైన ఉచ్చారణతో ఆలపించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆమె శిఖరాయమాన స్థానంలో నిలిచారు. అనిశెట్టి పినిశెట్టిగార్లు అక్షర శిల్పులుగా వ్యవహరించిన ఈ పాట 1955లో విడుదలైన సంతానం చిత్రంలోనిది. నిద్రపోరా తమ్ముడా అంటూ వింటున్న ప్రతి ఒక్కరిని నిద్రలోకి జారిపోయేలా చేసింది ఈ పాట.

మదిలో ఎన్నడూ లేని ఈ కదలిక చిరువలజడికి కారణం నీ మాయేనా అని జాబిలిని కథానాయిక అడుగుతోంది. ఎప్పుడూ కనిపించని ఈ కలలు ఈరోజెందుకో లీలగా తనకు కనబడుతున్నాయని, పడుచు వయసులోకి అడుగుపెడుతున్న తనకు అవి సహజమేనని, అమృతాన్ని కురిపిస్తున్న కిరణాలతో

వాటిని నాకు తెలియజేస్తున్నావా అని అడుగుతోంది. తన చెలిమి కోరి చెంత చేరడానికి ఏవో చిరు కోరికలు చల్లని పిలుపులతో తనను పలకరిస్తున్నాయని తెలుపుతోంది. మిస్సమ్మ చిత్రం కోసం సావిత్రి అభినయించగా పి లీల పాడిన పాట. రచన పింగళి నాగేంద్రరావు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ప్రేమికులు ఇద్దరూ ఎదురెదురుగానే ఉన్నా వారి మధ్య మౌనం మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్పే పాట ఇది. ఒకరి సన్నిధిలో మరొకరు ఉన్నా పలకరించుకోవడం, భావాలు పంచుకోవడం, ఏవీ మాటల్లో చెప్పకుండానే మనసు తెలుసుకోవడం ఎలా ఉంటుందో ఈ పాటలో కనబడుతుంది. ఆ మౌనంలో ఉన్న హాయి ఎంత బరువుగా ఉంటుందని, మోయలేని హాయి అయినా అది భారం కాదని అనిపిస్తుంది. అటువంటి ప్రణయ భావనలెన్నో అత్యంత మధురంగా చిత్రించిన గీతమిది. కలసిన మనసులు చిత్రం కోసం పి సుశీల ఘంటసాల ఆలపించిన గీతం. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి. సంగీతం మాస్టర్ వేణు.

కారులో షికారు చేస్తున్న ఓ ప్రేమికుడికి ఆ పగలు రేయిలా తోస్తోందట. దానికి కారణం చల్లని వెన్నెల కురిపించే జాబిలిలాంటి తన ప్రియురాలట. మనోభావం ఎక్కడ బయటపడుతుందేమోనని, మాట్లాడటం లేదని మాటలాడాలనుకున్న కనులను రెప్పలతో ఏమార్చుతోందని, సిగ్గులొలికే తన బుగ్గలు ఎక్కడ తనకు నిజాన్ని చెబుతాయేమోనని దోబూచులాడుతోందట తన ప్రియురాలు. తెరపై అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి అభినయించిన తీరు నయన మనోహరం. పి పుల్లయ్య దర్శకత్వంలో 1962లో విడుదలైన సిరి సంపదలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను చారుకేశి రాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు మాస్టర్ వేణు, రచన ఆత్రేయ.

సమస్యలతో సతమతమవుతున్న చిరునవ్వులు చిందించే పసిపాపాయిని చూడగానే మనసుకు సాంత్వన కలుగుతుంది. ఆ అమాయకపు మోము అన్నీ మరిచిపోయేలా చేస్తుంది. ఎత్తుకొని ముద్దాడుతూ సున్నితమైన ఆ దివ్య స్పర్శలో హాయిని పొందుతాము. అలాంటి ఓ చిన్నారి పాపను ఎత్తుకుని లాలిస్తూ పాడుతున్న ఈ గీతం చల్లని నీడ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించారు. రచన దాశరథి, సంగీతం తాతినేని చలపతిరావు.

ఆవిడ కలవారింట ఆడపడుచు. అతనిది ఆర్థికంగా చితికిపోయిన కుటుంబ నేపథ్యం. ఒక భావుకుడు, ఒక ప్రేమికుడు పాడుకునే పాటను ఆ కథానాయకుడు రేడియోలో వినిపిస్తున్నాడు. ఆ గీతం విని మురిసిపోయి అతన్ని వలచి పెళ్లి చేసుకుంటుంది కథానాయిక. పరిస్థితుల వైషమ్యం, అభిప్రాయాల వైరుధ్యం వల్ల మెట్టినింటి నుంచి పుట్టినింటికి వెళ్ళిపోతుంది. గతాన్ని తీయని అనుభూతులుగా తెలియజేసే మొదటి చరణం, ఆత్మీయతకు అంతరంగాల అల్లికకు భిన్నంగా ఉన్న స్థితి రెండవ చరణం. శంకరాభరణం రాగంలో స్వరపరచబడిన ఈ పాట సినీ దర్శకులు పట్టుసారథ్యంలో 1973 ఏవిఎం నిర్మించిన పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

బంధం పెనవేసుకుని అడవి పువ్వు అందమైన గృహానికి చేరింది. అమాయకత్వపు చిరునవ్వుల పరిమళాలతో అందరికీ సంతోషాన్ని పంచింది. ప్రకృతి ఒడిలో పల్లవిస్తూ పెరిగిన ఆ కోకిల క్రమంగా అందరితో శృతి కలిపింది. మెల్లమెల్లగా చదువు నేర్చుకోసాగింది. మదిని వీడని గతకాలపు కొన్ని చిలిపిమాటలు అప్పుడప్పుడు బయటికి వచ్చి మురిపించసాగాయి. వివాహానికి ముందు దొరా అని సంబోధించిన తాను భర్తగా మారిన తర్వాత అతన్ని ఇప్పుడేమని పిలవాలా అని ఆలోచించసాగింది. పగటి వెలుగును దాచుకుని రాత్రి వెన్నెలలు కురిపించేవాడని రాజా అని పిలుస్తానంటుంది. తన భర్త ప్రక్కన ఉంటే అది తనకు పుణ్యమిరేయని, కలకాలం అలాగే తన మదిలో నిలిచి ఉంటానని ఇలా పాడుకుంటోంది. బంగారు పంజరం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, బి గోపాలం.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ శుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 10:58. రేపటి కార్యక్రమాల వివరాలు విందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 6:00 అర్చనలో క్షేత్రదర్శిని సమాచారంతో కూడిన భక్తి గీతాలు వింటారు. రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం శీర్షికన సైబర్ స్టాకింగ్. సిడాక్ ఐఎస్సీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిఈ నరేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శుంకసారి. 7:30 శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటారు. 8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని ప్రసారమవుతుంది. అనంతరం సినీ గీతాలు వింటారు. 10:00 ఎవర్గ్రీన్ హిట్స్, 11:00 గుర్తుకొస్తున్నాయి, 12:00 చైతన్య స్ఫూర్తి, 1:20 షో టైం, 2:15 శక్తిశీలి. సాయంత్రం 5:00 ఛాయ్తో హాయ్ కబుర్లు, 6:20 లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్, 6:40 వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన క్యాన్సర్ లక్షణాలు చికిత్సా పద్ధతుల అంశం గురించి డాక్టర్ సందీప్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శుంకసారి. 7:30 పాటతో ప్రయాణం, 8:00 మస్తీ మజా, రాత్రి 10:00 మధురిమ. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.